0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com. Is she there?

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Congratulations, Vicky.
8: Thank you.
7: Putti, thank you kaadu. Koncham naa kosam time istava? Neeto flirt cheyali. Nuvvu naato flirt cheyali. Koncham romantic ga, koncham energetic ga, koncham musical ga.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chat Bhavan, in multiple locations. For details, visit chatbhavan.com.
1: Hello, California. ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రిటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. Exclusively at Malabar Gold and Diamonds, Santa Clara Town Center.
2: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
3: Use promo code MLCVirijallu at checkout to receive 10% off.
4: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
5: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్ అమ్మ చేతి వంట ఇప్పుడు మీ ఇంట్లో.
0: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
6: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
0: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.

తిరుజల్లు శ్రోతలకు వెన్నెల కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఎప్పటిలాగానే ఈ ప్రసారాన్ని మీకు సమర్పిస్తోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ. విలక్షణ తత్వవేత్త అన్న విశేషణానికి నిలువెత్తు ఉదాహరణగా పేర్కొనదగిన ప్రముఖుడు ఆయన. ఏ బోధకుడి దగ్గరకెళ్ళినా ఏవో ఓదార్పు వాక్యాలు చెప్పి ఒక మార్గం చూపిస్తారు. మీరేమిటండి మమ్మల్ని నిరుత్సాహపరుస్తున్నారు? మీరు ధైర్యం ఆశ నింపే మాటలతో మమ్మల్ని ఉత్సాహపరచడం లేదు. నేను మీ నుంచి ఒక ప్రేరణ, ఇన్స్పిరేషన్ కోసం చూస్తున్నాను. ఇన్స్పిరేషన్ వెతకడం తప్ప అని ఒక సందర్శకుడు అడిగిన ప్రశ్నకు ఆయన ఇచ్చిన సమాధానం ఆ సందర్శకుడిలోని నిరాశను ఏమాత్రం తగ్గించి ఉండదు. ఎందుకంటే ఆ ప్రముఖుడు ఇచ్చిన సమాధానం ఇది. ఒకరు ఇన్స్పిరేషన్ ఇవ్వాలి అని మీరు ఎందుకనుకుంటున్నారు అంటే, మీ లోపల మీరు శూన్యంగా సృజనాత్మకత లేకుండా ఒంటరిగా ఉన్నందువల్ల కదా. ఈ ఒంటరితనాన్ని, బాధాకరమైన శూన్యాన్ని నింపుకునే ప్రయత్నంలో ఇప్పటికే రకరకాల మార్గాలను మీరు ప్రయత్నించి ఉండొచ్చు. నా దగ్గరకు రావడం ద్వారా ఆ శూన్యత నుంచి తప్పించుకోవాలని ఆశిస్తున్నారు. నిరోమయమైన మీ ఒంటరితనాన్ని కప్పిపుచ్చే ప్రక్రియనే ఇన్స్పిరేషన్ అనుకుంటున్నారు. అలా అయితే ఇన్స్పిరేషన్ అనేది తాత్కాలిక ఉత్తేజంగా, మియర్ స్టిమ్యులేషన్గా మారుతుంది. ఇలాంటి స్టిమ్యులేషన్ ప్రతిదీ త్వరలోనే తనదైన విసుగును, మొద్దుబారుతనాన్ని మోసుకొస్తుంది. అయినా మీకు ఉత్సాహాన్ని, ధైర్యాన్ని, ఆశను ఇంకొకరు ఇవ్వడమేమిటి? ఎంతటి గొప్ప ఉదాత్తమైన వ్యక్తిపైనైనా ఆధారపడితే మనం పూర్తిగా దారి తప్పిపోతాం. ఎందుకంటే ఈ ఆధారపడడం అనేది పొసెసివ్నెస్ని పెంచుతుంది. నిజానికి ఉత్సాహం, ప్రేరణ, సంతోషం ఇలాంటివి గమ్యాలు, లక్ష్యాలు కావు, కాకూడదు. అంతిమ గమ్యంగా ఉన్న దేనినో వెతికే ప్రయత్నంలో తారసపడే చిన్న చిన్న సంఘటనలే ఈ ఇన్స్పిరేషన్, సంతోషం మొదలైనవి. సహనంతో, శుద్ధితో వెతకాల్సింది ఆ అంతిమ గమ్యాన్ని. దాన్ని చేరుకోవడం ద్వారానే మన ఆందోళనలు, బాధలు ముగుస్తాయి. దాన్ని కనుక్కునే ప్రయాణం మన ద్వారానే, అంటే మన అంతరంగం ద్వారానే సాగుతుంది. మిగిలిన ప్రతి ప్రయాణం మనల్ని పక్కదారి పట్టించి అజ్ఞానానికి, భ్రమలకు దారితీస్తుంది. అసలైన ఆ అన్వేషణే నిజమైన ప్రేరణ. అలాంటప్పుడే ఆ ప్రయాణం అంతర్గత సత్యాలను వెల్లడి చేసే ఒక ప్రక్రియగా, నిరంతరం విముక్తిని, సృజనాత్మకతను ఇచ్చి అనుభవంగా మారుతుంది. ఒక విషయం గమనించారా? మీరు ఇన్స్పిరేషన్ కోసం వెదకనప్పుడే అది మీకు లభిస్తుంది. అన్ని రకాల అనుభవాలు ముగిసిపోయినప్పుడే ఇన్స్పిరేషన్ లభిస్తుంది. ఒకనొక సందర్భంలో ఈ సమాధానం చెప్పింది జిడ్డు కృష్ణమూర్తి గారు అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు కదా. అశేష ప్రజాదరణతో సాగిన ఆయన ప్రసంగాలకు విదేశాల్లో ప్రవేశ రుసుం కూడా వసూలు చేసేవాళ్లు వందేళ్ల క్రిందటే. $4, $6, $8 టిక్కెట్ పెడితే ప్రసంగ సమయానికి కొద్ది వారాల ముందే టిక్కెట్లన్నీ అమ్ముడైపోయేవి. ఇలాగా వందేళ్ల క్రిందటే అరుదైన ప్రమాణాల్ని సృష్టించిన విశ్వవిఖ్యాత విలక్షణ తత్వవేత్త చిట్టు కృష్ణమూర్తిగారి జీవన రేఖలు 16వ భాగం ఈరోజు. గత 15 భాగాల్లో జన్మించిన 1895 నుంచి ఆయనకు 45 సంవత్సరాలు వయసొచ్చే 1940 దాకా ఆయన జీవన గమనంలో జరిగిన అనేక సంఘటనల గురించి తెలుసుకున్నాం. దివ్యజ్ఞాన సమాజం నుంచి బయటకొచ్చేశాక ఒక దశాబ్దం పాటు నిరాటంకంగా, దిగ్విజయంగా కొనసాగిన ఆయన స్వతంత్ర ప్రసంగాల జైత్రయాత్ర గురించి గత 2 భాగాల్లో, 14, 15 భాగాల్లో తెలుసుకున్నాం. 1939 చివర్లో
రెండో ప్రపంచ యుద్ధం మొదలయ్యే సమయానికి తన ప్రపంచ పర్యటనను ముగించుకుని ఆయన కేంద్రస్థానమైన అమెరికా కాలిఫోర్నియాలోని ఓహై వ్యాలీకి చేరుకున్నారు అన్న అంశం దగ్గర క్రిందటి భాగాన్ని ఆపాం. ఇక్కడి నుంచి మిగతా విశేషాలు ఈ 16వ భాగంలో ఈరోజు తెలుసుకుందాం. ప్రస్తుతానికి మన కథను 1940 ఉంది. యూరోప్ అంతటా యుద్ధ వాతావరణం కొనసాగుతోంది. జర్మనీ తన సరిహద్దు దేశాల మీద దాడుల్ని ఉధృతం చేస్తోంది. అప్పటికే అమెరికా ఇంకా ఆ యుద్ధంలోకి ప్రవేశించలేదు 1940. కృష్ణమూర్తిగారు ఎక్కువగా పర్యటించేది యూరోప్ దేశాల్లోనే కాబట్టి ఇప్పుడు అది వీలు కాదు. యూరోపే కాదు, ప్రపంచంలోని ఏ ప్రాంతానికి పర్యటించడం అయినా క్షేమకరం కాదు. అలాంటి స్థితిలో చిట్టు కృష్ణమూర్తిగారు దాదాపు 8 సంవత్సరాలు ఓహై వ్యాలీకి, కాలిఫోర్నియాకే పరిమితమైపోయారు. 1939 ఓహై వ్యాలీకి చేరుకున్నాక మళ్లీ 1947 చివరిదాకా అమెరికా వెలుపలకి ప్రయాణం చెయ్యలేదు. ఆ మధ్యలో కూడా 2 ఏళ్లపాటు తన నివాసంలోనే పరిమిత సంఖ్యలో హాజరైన సందర్శకుల కోసం ప్రసంగించారు. ఆ తర్వాత 2 ఏళ్లపాటు అవి కూడా సాధ్యం కాలేదు. అయితే అంతకు ముందు వరకు దాదాపు 20 సంవత్సరాలు నిరంతర ప్రయాణాలు కొనసాగించిన కృష్ణమూర్తిగారు 8 ఏళ్లపాటు కదలకుండా ఒకే చోట ఒకే రాష్ట్రం అనుకోండి ఉండిపోవడం అంటే కాస్త అసాధారణమైన సమయమే. ఆ సంవత్సరాల్లో ఆయనకు ఎదురైన కొన్ని అనుభవాల గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. ముందుగా యుద్ధం గురించిన ఆయన భావాలు, ప్రసంగాలు, అవి కలిగించిన ప్రభావాలు. 1940 మార్చి నుంచి ఒక వారం ఓహైలోని తన నివాసంలోనూ, తరువాతి వారం హాలీవుడ్లోనూ చిన్న చిన్న బృందాల సమక్షంలో ప్రసంగిస్తూ ఉండేవాళ్లు కృష్ణమూర్తిగారు. ప్రపంచ యుద్ధం గురించిన ప్రశ్నలు తప్పనిసరిగా ఉండేవి. ఆయన శాంతి కాముకుడు, యుద్ధ వ్యతిరేకి. తన యుద్ధ వ్యతిరేక భావాల్ని విస్పష్టంగా చెప్తూనే ఒక దేశాన్నో ఒక జాతినో ఎత్తి చూపించడం కాకుండా పరస్పర ద్వేషాలకు దాడులకు మూల కారణాలేమిటో ఆలోచించండి అనేవాళ్లు. బయట జరుగుతున్న యుద్ధం కంటే అంతరంగంలోని యుద్ధం మీద దృష్టి సారించాలి అనేవాడు. రోజు రోజుకి వేడెక్కుతున్న యుద్ధ వాతావరణంలో అమెరికా గూఢచారి వ్యవస్థ కూడా అప్రమత్తంగా ఉండేది. కృష్ణమూర్తిగారి యుద్ధ వ్యతిరేక ప్రసంగాల గురించి తెలుసుకున్న FBI ఏజెంట్లు మారువేషంలో కృష్ణమూర్తిగారి ప్రసంగాలకు హాజరవుతూ ఉండేవాళ్లు. ఆయన ప్రసంగాలు వింటూ నోట్సులు తీసుకునేవాళ్ళు.

మరికొంతమంది వాళ్లని ఆపాలని చూశారు. ఇరు వర్గాల మధ్య కాసేపు గందరగోళం కొనసాగింది. ఆ సభలో మామూలు దుస్తుల్లో ఉన్న ఎఫ్బిఐ ఏజెంట్లు కూడా ఉన్నారు. వాళ్లు ఇవన్నీ గమనిస్తున్నారు. కృష్ణమూర్తిగారు మాత్రం ప్రశాంతంగా కూర్చునే ఉన్నారు. కృష్ణమూర్తిగారిని వ్యతిరేకించిన వాళ్లు ఏవో బెదిరింపులు చేస్తూ నిష్క్రమించారనుకోండి, అప్పట్నుంచి కృష్ణమూర్తిగారి ప్రసంగాల్ని ఎఫ్బిఐ వాళ్లు పరోక్షంగా ఆపియమని చెప్పారు అని కూడా వార్తలొచ్చాయి ఆ రోజుల్లో. అలాంటి రోజుల్లోనే ఇంకొక సంఘటన జరిగింది. ఇలా తన నివాసంలోని ప్రసంగాలు ఆగిపోయాక బయటికెక్కడికి వెళ్లే అవకాశాలు ఎక్కువగా లేవు కాబట్టి కృష్ణమూర్తిగారు ఆ ఓహై వ్యాలీలోనే కొండల్లోకి లోయల్లోకి వాకింగ్కి వెళ్తుండేవాళ్లు. చాలాసార్లు ఒంటరిగా అలా ఒక్కరే మైళ్ల తరబడి గంటల తరబడి ప్రకృతి ఒడిలో నడుస్తుంటే తనలోకి తాను చూసుకుంటున్నట్లు ఉంది అని, ఆత్మదర్శనంలోని ఆనందం మరింతగా ఆవరిస్తోందని ఎమిలీకి రాసిన ఉత్తరాల్లో చెప్పుకున్నారు ఆయన. అయితే ఆయన ఒంటరిగా నడకకి వెళ్తున్నప్పుడు చాలా రోజులు ఆయనకు తెలియకుండానే ఆయన్ని అనుసరించారు ఎఫ్బిఐ ఏజెంట్లు. కారణం, అంతకుముందు వాళ్లు కృష్ణమూర్తిగారి ప్రసంగాల మీద కన్నేసి ఉంచడం, ఆయన యుద్ధ వ్యతిరేక భావాల్లో దేశ వ్యతిరేక భావాలు కూడా ఉన్నాయేమోనని అనుమానించడం. మొత్తానికి ఒకరోజు కొండల మధ్య లోయల మధ్య కృష్ణమూర్తిగారిని ఆపి ప్రశ్నించారు, ఎందుకు ఇంత దూరం వస్తున్నారు, రోజు ఎవరిని కలుసుకుంటున్నారు అని. కనుచూపు మేరలో ఎవరూ కనిపించని ఆ ప్రదేశంలోకి ఎఫ్బిఐ ఏజెంట్లు ఎలా వచ్చారా అని కృష్ణమూర్తిగారు ఆశ్చర్యపోయారు. వాళ్ల ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పారాయన. కృష్ణమూర్తిగారు ప్రమాదకరమైన వ్యక్తి కాదు అని నిర్ధారించుకున్నాక ఆ ఎఫ్బిఐ ఏజెంట్లు చెప్పారట, అమెరికా అధ్యక్షుడు రూజ్వెల్ట్ మీద హత్యాప్రయత్నం జరిగే అవకాశాలు ఉన్నాయని, ఈ ప్రాంతంలోని ఒక వ్యక్తికి దానిలో ప్రమేయం ఉండొచ్చని మాకు గూఢచారి వర్గాల నుంచి వర్తమానం అందింది, అందుకే మిమ్మల్ని ఇన్ని రోజులు అనుసరించి పరిశీలిస్తున్నాం అని. ఆ విధంగా ప్రసంగాల సందర్భంలోనూ తర్వాత తనను అనుసరించిన ఎఫ్బిఐ వాళ్ల డేగకళ్ల నుంచి క్షేమంగా బయటకొచ్చేశారు. కానీ దాని ప్రభావం వేరే చోట కనిపించింది. కృష్ణమూర్తిగారు అప్పటికి 18 సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తున్నప్పటికీ ఆయన అమెరికా పౌరుడు కాలేదు, అమెరికాలో శాశ్వతంగా నివసించే స్థాయి కూడా రాలేదు. కేవలం అమెరికా వీసా మీదనే ఉన్నారు. ఆయన దగ్గరున్నది బ్రిటిష్ పాస్పోర్టు. బహుశా 1912లో అనిబిసెంట్ కృష్ణ నిత్యాలను ఇంగ్లాండుకు తీసుకెళ్లిన సంవత్సరాల్లో బ్రిటిష్ పాస్పోర్టు ఇప్పించి ఉండొచ్చు. సరిగ్గా 1941 మొదట్లో ఆ పాస్పోర్టు రెన్యూవల్కి వచ్చింది. అదే సమయంలో జేకే గారి మీద నిఘా ఉండడంతో ఆ వీసా పొడిగింపు ప్రక్రియ చాలా నెలలు కొనసాగింది. మధ్యలో ఒకనొక సందర్భంలో, ఆ వీసా పొడిగించే అవకాశం లేకపోతే మీరు దేశం వదిలి వెళ్లాల్సి వస్తుంది అని అంతర్గతంగా సమాచారం అందుకున్న కొంతమంది సన్నిహితులు చెప్పారు. ఆ యుద్ధ సమయంలో దేశం వదిలి వెళ్ళిపోవాలంటే లండన్ వెళ్లే సమస్య లేదు, ఎందుకంటే యుద్ధరంగానికి నడిబొడ్డున ఉంది ఆ నగరం. ఇంకా ప్రత్యామ్నాయం ఇండియా వెళ్లడం. దానికి కూడా సిద్ధపడ్డారాయన. అయితే ఆయన మీదనున్న నిఘా నుంచి ప్రమాదకరమైన అంశాలేవీ లేవు అనే నిర్ధారణ కావడంతో దరఖాస్తు చేసిన 10 నెలల తర్వాత 1941 చివర్లో ఆయనకు అమెరికా వీసా పొడిగింపు వచ్చింది. అదండి ఆ యుద్ధ సమయంలో కృష్ణమూర్తిగారు ఓహైకే పరిమితమైన సంవత్సరాల్లో జరిగిన కొన్ని సంఘటనలు. ఇంకా మరొక అంశానికి సంబంధించిన సంఘటనలు. ఆయనకు అప్పటికి 2 ఏళ్ల క్రిందట పరిచయమైన హక్స్లే స్నేహానికి సంబంధించినవి ఈ విశేషాలు. హక్స్లే అంటే గుర్తున్నాడు కదా, క్రిందటి భాగంలో పరిచయం చేసుకున్నాం. 2వ ప్రపంచ యుద్ధం ప్రారంభం కావడానికి పూర్వమే 1937లో ఇంగ్లాండు నుంచి అమెరికాకి వలస వచ్చిన ప్రముఖ రచయిత. కృష్ణమూర్తిగారు నివసించే ఓహై వ్యాలీకి దగ్గర్లోనే ఉంటున్నారు. హాలీవుడ్లో

0: సినిమాలకు స్క్రిప్ట్ రైటర్గా పనిచేస్తున్నాడు. తొలి పరిచయంలోనే కృష్ణమూర్తి గారితో ఆత్మీయ అనుబంధం ఏర్పడింది హక్స్లేకి. అదే జీవితాంతం కొనసాగింది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న 1942-43 ప్రాంతాలకు హక్స్లేకి కృష్ణమూర్తి గారితో 4 ఏళ్ల స్నేహం. యుద్ధరంగంలోకి అమెరికా కూడా అడుగుపెట్టాక ఆ తర్వాత అమెరికాలోని అన్ని వర్గాల ప్రజల మీద ఆ ప్రభావం కనపడింది. హక్స్లే కూడా ఎక్కువగా ఇంట్లో నుంచి కదలలేని పరిస్థితి. దానికి తోడు ఆయనకు దృష్టిలోపం ఉందని కూడా తెలుసుకున్నాం కదా. ఇంకా ఆ హక్స్లేకి ఉన్న ఏకైక కాలక్షేపం తరచూ కృష్ణమూర్తిగారిని కలుసుకోవడం. హక్స్లేతో గంటల తరబడి మాట్లాడడం కృష్ణమూర్తిగారికి చాలా ఇష్టమైన కాలక్షేపం. చర్చల కంటే కూడా హక్స్లే నుంచి కొత్త విషయాలు నేర్చుకోవడం మీద కృష్ణమూర్తిగారు ఆసక్తి చూపిస్తుండేవాళ్లు. ఇంకొక సంగతేమిటంటే, ఉపన్యాసాలు పూర్తిగా ఆగిపోయిన ఆ రోజుల్లో కృష్ణమూర్తిగారు తనలోని ఆలోచనలకు అక్షరరూపం ఇస్తుండేవాళ్లు. ఆ నోట్సులు చూసిన హక్స్లే, ప్రకృతి వర్ణన, వెంటనే సంభాషణ ఉండే ఈ శైలి అద్భుతంగా ఉంది, మీ అనుభవాల్ని ఇలా రాసి పుస్తక రూపంలో ప్రచురిస్తే బావుంటుంది అని సలహా ఇవ్వడమే కాకుండా, కృష్ణమూర్తిగారిని కలుసుకున్న ప్రతిసారీ ఆ నోట్సులు ఎంతవరకు వచ్చాయో కనుక్కుంటూ ఉండేవాడు. అంతకు ముందు వరకు కృష్ణమూర్తిగారి ప్రసంగాలు పుస్తక రూపంలో రావడం తప్ప ఆయన ప్రత్యేకంగా రాసిన పుస్తకాలు లేవు. ఇదిగో 1942-43 ప్రాంతాల్లో హక్స్లే ప్రోద్బలంతో కృష్ణమూర్తిగారు తన తొలి రచనా ప్రక్రియను ప్రారంభించారు. దీనికంటే ముందు ఆయన రాసిన పుస్తకాలు వచ్చాయి, కాకపోతే అవి కవితలు మాత్రమే. ఈ 1942-43 ప్రాంతాల్లోని వ్యాసాలే మరొక 10 ఏళ్ల తర్వాత కామెంట్రీస్ ఆన్ లివింగ్ అనే పేరుతో 3 భాగాలుగా పుస్తక రూపంలో వచ్చాయి. అవి ఇప్పుడు అంతర్జాలంలో లభ్యమవుతున్నాయి, మీరు కూడా చదవచ్చు. చిన్న చిన్న కథల్లాగా ఉంటాయి ఆ పుస్తకాల్లోని అధ్యాయాలు. మొదటి భాగంలో 88 చిన్న చిన్న కథనాలు ఉన్నాయి. వాటిల్లో చాలా వరకు ప్రకృతి వర్ణనతోనో లేదా తమ రకరకాల సమస్యల గురించి జేకే గారి సహాయం కోసం వచ్చిన పేరు తెలియని వ్యక్తుల పరిచయంతోనో ప్రారంభమవుతాయి. 3వ సంపుటిలో అందమైన కవితాత్మకమైన కథలున్నాయి. అయితే ఆయన వివిధ ప్రదేశాల్ని వర్ణించేటప్పుడు వాటి వివరాలు స్పష్టంగా రాయలేదు. కాని ఆయన జీవనరేఖలు సమగ్రంగా తెలిసిన వాళ్లకు ఆ ప్రదేశాలేమిటో తేలిగ్గా అర్థమవుతాయి. అలాగే తనను కలుసుకోవడానికి వచ్చిన వ్యక్తుల వివరాలు కూడా అస్సలు తెలియకుండా ఉండడానికి వాళ్లను ఒకరినొకరిని మార్చేశారు. అందుకనే స్విట్జర్లాండ్లో సన్యాసులుంటారు, ఇండియాలో యూరోపియన్లు అమెరికన్లు నేల మీద కూర్చుని పద్మాసనం వేస్తారు. ఆయన కథనాలతో కూడిన ఈ 3 భాగాల్ని ఎడిటింగ్ చేసింది రాజగోపాలే. ఆ విధంగా కృష్ణమూర్తిగారితో 3 అద్భుతమైన స్వానుభావ కథనాల్ని సొంత ఆలోచనలతో రంగరించి అక్షరరూపం ఇవ్వడానికి ప్రధాన కారకుడయ్యాడు హక్స్లే. ఇలా వాళ్ళిద్దరూ గడిపిన సమయాల్లో ఒక ఆసక్తికరమైన సంఘటన 1943-44 ప్రాంతాల్లో జరిగింది. హక్స్లే హాలీవుడ్ సినిమాలకు స్క్రిప్ట్ రైటర్గా పనిచేస్తుండేవాడు అని చెప్పాను కదా. ఆయన సమకాలీనురాలైన మరొక హాలీవుడ్ స్క్రీన్ప్లే రచయిత్రి అనితా లూజ్, ఆమె రాసిన ఒక వ్యాసంలో ఈ సంఘటన గురించి చెప్పారు. అనితా లూజ్కి హక్స్లే ద్వారా జేకే గారితో పరిచయం ఏర్పడింది. హక్స్లే, అనితా లూజ్ వీళ్ళిద్దరికీ హాలీవుడ్లోని చాలామంది సినీ ప్రముఖులు సన్నిహితంగా తెలుసు. ఈ నేపథ్యంలో యుద్ధ వాతావరణంలో ఎవ్వరూ ప్రయాణాలు చేసే పరిస్థితులు లేవు కాబట్టి అప్పుడప్పుడు హాలీవుడ్ పరిసర ప్రాంతాల్లోనే పిక్నిక్లకు వెళ్తుండేవాళ్లు హక్స్లే, అనిత, మరికొంతమంది హాలీవుడ్ నటీనటులు. అట్లా ఒకసారి హక్స్లే, అనిత, కృష్ణమూర్తిగారు, చార్లీ చాప్లిన్, ఆనాటి ప్రముఖ హాలీవుడ్ నటీమణి గ్రేటా గార్బో, మరికొంతమంది సన్నిహితులు కలిసి లాస్ ఏంజల్స్ దగ్గర్లోని అడవుల్లోకి పిక్నిక్కి వెళ్లారు. సరైన ప్రదేశం దొరక్క దగ్గర్లోనే ఎండిపోయిన ఒక నదీ గర్భంలో టెంట్లు వేసుకుని ఆహార పదార్థాలు సిద్ధం చేసుకుంటున్నారు. కృష్ణమూర్తిగారు అన్నం తెచ్చుకున్నారు, గ్రేటా గార్బో పచ్చి కూరగాయలు తెచ్చుకుంది, అలాగే మిగతా వాళ్లు కూడా అన్నీ సిద్ధం చేసుకుని తినడానికి ఉద్యుక్తులవుతుండగా రివాల్వర్తో వచ్చిన పోలీస్ అధికారి వాళ్లను హెచ్చరించాడు. మీ గ్యాంగులో ఎవరికీ చదువు రాదా అంటూ. అప్పుడు చూశారు వాళ్లు దూరంగా కనిపిస్తున్న నో ట్రెస్పాసింగ్ అనే బోర్డు. హక్సలే ఆ పోలీసులకు సర్ది చెప్పే క్రమంలో వీళ్లంతా ప్రముఖులు, చార్లీ చాప్లిన్, గ్రేటా గార్బో అని చెప్పబోతుంటే మామూలు దుస్తుల్లో ఉన్న వాళ్లని గుర్తించలేని పోలీస్ ఆఫీసరు, నాకేం కథలు చెప్పకండి, చార్లీ చాప్లిన్, గ్రేటా గార్బో వాళ్లని సినిమాల్లో చాలాసార్లు చూశాను, వాళ్లకి మీకు పోలికలేమిటి, మీరు వీధి దొంగల్లా ఉన్నారు, వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని దగ్గరుండి మరీ వాళ్లని పంపించేశాడు. ఈ అనుభవాన్ని కృష్ణమూర్తిగారు కూడా చాలా సంవత్సరాల తర్వాత పప్పుల్ జయకర్కి స్వయంగా చెప్పారు. ఇంకా ఆ యుద్ధ సంవత్సరాల్లో జరిగిన మరికొన్ని సంఘటనలు తెలుసుకోబోయే ముందు వాణిజ్య ప్రకటనలు విందాం.
1: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Satya Dasri. Let me help you to build wealth for your loved ones like I did for many of my clients. Call me to help you.
2: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
3: మీరు ఒక నాలెడ్జిబుల్, రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
4: గుడ్ న్యూస్! మీట్ సౌజన్య అనుబోత్, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
3: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్ ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
4: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
3: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 0221094. NMLS number 2610741.
5: Hi, locker lo unna mi pata bangaru gajulni em cheyalo teliyadam leda? ఒకే పెండెంట్ సెట్ అన్ని శుభాకార్యాలకు వేసుకుని బోర్ కొట్టిందా? దాన్ని స్మార్ట్ గా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఓపెన్ చేసిన మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి రండి. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ లేటెస్ట్ డిజైన్ జ్యువెలరీగా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఇక్కడ అన్నిటికీ మలబార్ ప్రామిస్ హామీ ఉంది. సో వెంటనే శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఉన్న మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
6: Cricket is back at the Oakland Coliseum. This summer, experience the world's best cricket players alongside the best players in America, live in the Bay Area. The San Francisco Unicorns bring the hottest ticket of the summer to Oakland on June 24th, 26th, and 28th. Fast-paced action, international stars, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricket history at the Oakland Coliseum. Get your tickets now at sfunicorns.com.
7: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
8: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ అట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
0: విరిజల్లు శ్రోతలు, ప్రముఖ తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిగారి జీవన రేఖలు 16వ భాగం వింటున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం మొదటి అర్ధభాగంలో రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఓహై వ్యాలీ నుంచి బయటకు వెళ్లలేని కృష్ణమూర్తిగారి జీవితంలో 1940-47 సంవత్సరాల మధ్యలో జరిగిన కొన్ని సంఘటనల గురించి తెలుసుకుంటున్నాం. ఆ విశేషాలు కొనసాగిద్దాం. ఓహై వ్యాలీకి అంకితమైపోవాల్సి వచ్చిన ఆ సంవత్సరాల్లో కొన్ని కొన్నిసార్లు దగ్గర్లోని సముద్రతీర ప్రాంతాలకు, ద్రాక్షతోటలకు, అడవులకు వెళ్లి వారం 10 రోజులు బస చేస్తుండేవాళ్లు కృష్ణమూర్తిగారు. సాధారణంగా ఆయనతో పాటు రాజగోపాల్, ఆయన భార్య రోజలిండ్, వాళ్ల పాప రాధ కూడా వెళుతుండేవాళ్లు. ఒకవేళ రాజగోపాల్ ఇతర వ్యాపకాల వల్ల వెళ్లలేకపోతే రోజులెండ్ పాప రాధ తప్పనిసరిగా కృష్ణమూర్తిగారితో వెళ్లేవాళ్లు. అలా 1942 ఆగస్టులో నలుగురు కలిసి వాళ్లుండే ఓహై వ్యాలీకి 250 మైళ్ల దూరంలో ఉన్న సిక్యోయా నేషనల్ పార్క్ అనే అతిపెద్ద వృక్షాలుండే చోటికి క్యాంపింగ్కి వెళ్లారు. 2 వారాల తర్వాత పాప రాధకు స్కూల్ అడ్మిషన్స్ ఉండడంతో రాజగోపాల్ దంపతులు ఓహై వ్యాలీకి వెళ్లిపోయారు. కావాలని కృష్ణమూర్తిగారొక్కళ్లే ఆ భారీ వృక్షాల మధ్య మరొక 3 వారాలు కాటేజ్లో ఉండిపోయారు. అలా తన ఇంట్లో కాకుండా వేరే చోట అందున అటవీ ప్రాంతం లాంటి చోట కాటేజ్లో ఆయన ఒక్కడే 3 వారాలు ఉండడం అదే మొదటిసారి. రోజులో చాలా భాగం దాదాపు 10 మైళ్ల పైగా నడుస్తుండేవాళ్లు. మధ్య మధ్యలో అడవి జంతువులు పాములు ఎదురైతే నిశ్చలంగా నిల్చుండిపోయేవాళ్లు. ఆ జంతువులు వాటి దోవన అవి వెళ్లిపోతుండేవి. కాటేజ్లో ఉన్న సమయాల్లో బెథోవిన్ సంగీతం వినడం, సంస్కృత శ్లోకాలు పఠించడంతో కాలక్షేపమయ్యేది. ఆ కాటేజ్లో ఒక సాలీడుతో ఆయనకు విచిత్రమైన స్నేహం కుదిరింది. కాటేజ్ పైకప్పు దగ్గర్లో ఒక సాలీడు గూడు అల్లుకుంది. దానిలోకి చిన్న చిన్న పురుగుల్ని తెచ్చుకునేది. కృష్ణమూర్తిగారు ఒకరోజు ఆ సాలీడుని జాగ్రత్తగా బయట వదిలి ఆ గూడు తీసేసి శుభ్రం చేశారు. మర్నాడు వాకింగ్కి వెళ్ళొచ్చేసరికి మళ్లీ సాలీడు కాటేజ్లోకి వెళ్లి అదే చోట గూడు అల్లుకుంటోంది. ఒక 1 వారం రోజులపాటు ఇదే పరిస్థితి. ఆయన బయటపెట్టడం, మళ్ళా ఆ సాలీడు కాటేజ్లోకి వెళ్లి గూడు అల్లుకోవడం. ఇలా ఇద్దరి మధ్య మాటల్లేని సంభాషణలు జరిగాక ఆయన ఆ సాలీడుతో అన్నారట, అంటే అనుకున్నారట, సరే అయితే లెట్ అస్ షేర్ ది హట్, ఈ గుడిసెని కలిసి పంచుకుందాం అని. అలా ఒంటరిగా ఉన్న రోజుల్లోనే తన సుదీర్ఘ నడకలో కనిపించిన ఒక అంధుడితో చాలాసేపు సంభాషించే అవకాశం దొరికింది. కాటేజీకి తిరిగొచ్చాక 2 రోజుల పాటు పూర్తిగా కళ్లకు గంతలు కట్టుకుని ప్రపంచాన్ని చూడలేని అనుభవం ఎలా ఉంటుందోనని ప్రయోగం కూడా చేశారు. ఇంకా మరొక అనుభవం. యుద్ధ వాతావరణంలో అమెరికా దేశంలో ఆహార పదార్థాలకు రేషన్ అమలులోకి వచ్చింది. వాహనాలు కూడా గంటకు 35 మైళ్లకు మించిన వేగంతో వెళ్లకూడదు. పెట్రోల్ మీద కూడా రేషన్ విధించారు. ఆహార పదార్థాల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయి. రాజగోపాల్ దంపతులు కృష్ణమూర్తిగారు కలిసి తమ కుటీరాల చుట్టుపక్కల కూరగాయల పెంపకం, పశుపోషణ ప్రారంభించారు. కొన్ని కోళ్లను కూడా పెంచారు. పెట్టెలు పెట్టి తేనెటీగల్ని పోషించారు. అట్లా వాళ్లకు కావాల్సిన పాలు కూరగాయలు వాళ్లే ఏర్పాటు చేసుకున్నారు. కృష్ణమూర్తిగారు కూడా స్వయంగా కూరగాయ మొక్కలకు పాదులు చేయడం, నీళ్లు పెట్టడం, ఆవు నుంచి పాలు పితకడం, కోళ్లకు మేత వేయడం ఇలాంటి పనులన్నీ చేసేవాళ్లు. పెట్రోల్ రేషనింగ్ వల్ల ఆయన్ను చూడ్డానికి వచ్చే అతిథుల సంఖ్య కూడా తగ్గిపోయింది 3-4 సంవత్సరాల పాటు. సరే, కృష్ణమూర్తిగారు యుద్ధ వ్యతిరేకి, శాంతి సహనాలని నమ్ముకున్నారు, ఆ వాతావరణంలోంచి బయటికెళ్లలేక ఓహై వ్యాలీలో విశ్రాంతి తీసుకున్నారు, మధ్య మధ్యలో దగ్గర్లోని ప్రాంతాలకు క్యాంపుకి వెళ్లారు, ఇదంతా బానే ఉందండి. ఇంతకీ ఆయన 10 ఏళ్లు పైగా నివసించిన ఇంగ్లాండు, అక్కడి పాత మిత్రులు వాళ్లంతా ఈ 2వ ప్రపంచ యుద్ధ వాతావరణంలో దాదాపు రణరంగం మధ్యలో అక్కడ ఎలా ఉన్నారు, వాళ్లున్న పరిస్థితుల గురించి కృష్ణమూర్తిగారి అభిప్రాయం ఏమిటి? స్టార్ పబ్లిషింగ్ ట్రస్ట్ SPT ప్రధాన కార్యాలయం ఉన్న హాలెండ్లోని ఆ 5,000 ఎకరాల కోట నుంచి సమాచారం రావడం 1940 మొదట్లో ఆగిపోయింది. ఆ కోట పరిసరాల్లో కృష్ణమూర్తిగారికి ఉన్న 400 ఎకరాల్ని జర్మనీ సైనికులు ఆక్రమించుకుని అందులో కాన్సంట్రేషన్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఒకప్పుడు కృష్ణమూర్తిగారి ఉపన్యాసాలకు వేలాది మంది గుమికూడిన ఆ స్థలంలో ఇప్పుడు జర్మన్ సైనికులకు బందీలుగా పట్టుబడ్డ యూదులతో నిండిపోయింది. తర్వాత ఏమవుతుందో తెలియని స్థితిలో కాన్సంట్రేషన్ క్యాంప్స్లో వాళ్లంతా దిక్కుబిక్కుమంటున్నారు. అది ఒకప్పటి కృష్ణమూర్తి గారి శాంతి వచనాలు ప్రతిధ్వనించిన ప్రదేశం పరిస్థితి. ఇంకా కృష్ణమూర్తి గారికి లండన్తో ఉన్న విడదీయరాని సంబంధం లేడీ ఎమిలీ లూటెన్స్. యుద్ధ వాతావరణం వల్ల ఉత్తరాల సంఖ్య బాగా తగ్గిపోయినప్పటికీ ఆ గొలుసు మాత్రం తెగిపోలేదు. ఆలస్యంగానైనా వాళ్ల మధ్య ఉత్తరాలు కొనసాగాయి. ఓహై వ్యాలీలోని తన జీవితం గురించి జేకే ఎమిలీకి రాస్తుండేవాళ్లు. అక్కడ ఎమిలీ పరిస్థితి ఇక్కడ కృష్ణమూర్తి గారి జీవితం ఉన్నంత ప్రశాంతంగా లేదు. ఎప్పుడు ఎక్కడ్నుంచి బాంబులు పడతాయో తెలీదు. క్షణక్షణం ఉత్కంఠ, అనిశ్చిత వాతావరణం. ఆమె మనవళ్ళు ఇద్దరు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. 1942 ఏప్రిల్లో ఎమిలీ లూటెన్స్ కృష్ణమూర్తి గారికి రాసిన ఉత్తరంలో ఆరోపించింది, మేము ఇక్కడ మృత్యువు నీడలో బిక్కుబిక్కుమంటున్నాము, నువ్వేమో వీటన్నింటికీ దూరంగా అత్యంత క్షేమకరమైన ప్రదేశంలో శాంతి వచనాలు పఠిస్తూ జీవిస్తున్నావు, వీలైతే సముద్ర తీరాలకు వెళ్తున్నావు, ద్రాక్ష తోటల్లోని బంగాళాల్లో విశ్రాంతి తీసుకుంటున్నావు, ఇది పలాయనవాదం కాదా అని. దానికి 1942 ఏప్రిల్ 14 జేకే గారిచ్చిన సమాధానం, పశుప్రవర్తన, హింస, ప్రతీకారం ద్వారా చెడుని జయించగలము అని నేను అనుకోవడం లేదు. చెడు ద్వారా లభించని ప్రక్రియ వల్లనే మనం చెడుని ఎదుర్కొనగలం. మన రోజువారీ క్రూరత్వాలు, సంకుచితత్వాలకు శాంతి అని ముద్దు పేరు పెట్టుకుంటున్నాం. వాటి ఫలితమే ఇప్పుడు విజృంభిస్తున్న యుద్ధం అనేది. ఇది మన రోజువారీ ప్రవర్తనకు బహిరంగ రూపం మాత్రమే. నేను ఈ భీభత్సం నుంచి తప్పించుకున్నాను అనుకోవద్దు. కాకపోతే ఎవరు ఏ రూపంలో ప్రదర్శించినా హింస అనేది సమర్థనీయం కాదు. వీటన్నింటికీ సమాధానాన్ని నేను కనుక్కున్నాను. ఈ ప్రపంచంలో కాదు, దీనికి బయట. భౌతిక ప్రపంచానికి అతీతంగా ప్రేమించడం, అర్థం చేసుకోవడం అలవాటు చేసుకుంటే డిటాచ్మెంట్ వస్తుంది. ఇది శ్రమతో కూడినది, అంత సులువుగా కూడా సాధ్యపడకపోవచ్చు. ఆల్డస్ హక్సలే దంపతులు ఈ వారాంతంలో ఇక్కడికొచ్చారు. వీటన్నింటి గురించి మాట్లాడుకున్నాం. నా ధ్యానం క్రమం తప్పకుండా గంటల తరబడి కొనసాగుతోంది అని రాశారాయన. ఇది ఒక దృక్కోణం అప్పటి కృష్ణమూర్తి గారిలో. ఇంకా ఇక్కడ ఓహై వ్యాలీలో జేకే గారి పరిస్థితి ఇలా ఉంటే, అదే యుద్ధ సమయంలో ఇండియాలో రిషి వ్యాలీలో కృష్ణమూర్తి గారు ఎంతో ఇష్టపడి ప్రారంభించిన స్కూల్లో ఒక పెద్ద సంక్షోభం నెలకొంది. 1931 లాంఛనంగా ఆ హైస్కూల్ మొదలైనప్పుడు జీవి సుబ్బారావు అనే హెడ్మాస్టర్ గారు వచ్చారు. అప్పటి వరకు ఆయన మద్రాసులోని దివ్యజ్ఞాన సమాజం నడుపుతున్న గిండి హైస్కూల్కి హెడ్మాస్టర్గా పనిచేశారు. రిషి వ్యాలీకి వచ్చాక సుబ్బారావు గారు చాలా ఉన్నతమైన విలువలతో స్కూలుని ముందుకు తీసుకెళ్లారు. ముందుగా విద్యార్థుల్లో పోటీతత్వానికి స్వస్తి పలికారు. ఆటల పోటీలు అనేవి ఉండవు. వాటిల్లో బహుమతులు ఇవ్వడం లాంటివి అసలుండవు. వాటిని రద్దు చేశారు. అందరూ కలిసి ఆడుకోవాలి, ఆనందించాలి, అంతే. అందరూ సమానమే అన్న భావాన్ని విద్యార్థుల్లో పెంపొందించే ప్రయత్నం చేశారు. 10 ఏళ్లపాటు ఏ ఇబ్బందులు లేకుండా ప్రతి సంవత్సరం విద్యార్థుల సంఖ్య పెరుగుతూ వచ్చింది. 1939 దాకా కృష్ణమూర్తి గారు ఎప్పుడు భారతదేశంలో విడిది చేసినా ఈ స్కూలుకు వచ్చి విద్యార్థుల మధ్య ఉల్లాసంగా సమయం గడిపేవాళ్లు. 2వ ప్రపంచ యుద్ధం మొదలయ్యాక 1941 జూన్లో స్కూలు మీద బ్రిటిష్ పోలీస్ అధికారులు దాడి చేశారు. హెడ్మాస్టర్ దగ్గర కమ్యూనిస్టు సాహిత్యం ఉంది అని వాళ్ల అభియోగం. ఆ దాడిలో భాగంగానే చాలామంది ఉపాధ్యాయుల్ని హౌస్ అరెస్ట్ చేశామన్నారు. 3 ఏళ్లపాటు ప్రొబేషన్లో ఉండమన్నారు. విద్యాశాఖ వాళ్లు 2 టీచర్లని ఉద్యోగంలో నుంచి తీసేశారు. ఇవన్నీ చూసిన హెడ్మాస్టర్ సుబ్బారావు గారు రాజీనామా చేసేశారు. తర్వాత తెలిసిందేంటంటే, ఆ స్కూల్లోనే చదివిన ఒక సీనియర్ స్టూడెంటు పోలీసులకు రిపోర్టు చేశాడు అని. ఏదైతేనే స్కూలు భవిష్యత్తు సందేహాస్పదమైంది 1941-42 ప్రాంతాలకి. కృష్ణమూర్తిగారు అమెరికాలోనే ఉండి తన ఫౌండేషన్ సభ్యుల ద్వారా ఇక్కడ పరిస్థితులు చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఆ తరువాత 5 ఏళ్లలో 4 హెడ్మాస్టర్లు మారారు. 1947 చివరిలో కృష్ణమూర్తి గారు 8 సంవత్సరాల తర్వాత ఇండియాకి వచ్చేసరికి రిషి వ్యాలీ స్కూలు పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది. ఆ తర్వాత కొద్ది నెలలు పూర్తిగా మూసేయాల్సి వచ్చింది. మళ్లీ కృష్ణమూర్తి గారి కృషితోటి కొత్త రూపం దాల్చుకుని మధ్య మధ్యలో ఇబ్బందులు ఎదురైనా ఇప్పటికూడా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటూ కొనసాగుతోంది ఆ రిషి వ్యాలీ స్కూల్. ఇవండి 1940, 41, 42, 43 ఆ 4 సంవత్సరాల్లో యుద్ధ వాతావరణ నేపథ్యంలో ఊహైకే పరిమితమైపోయిన కృష్ణమూర్తిగారి జీవితంలోని కొన్ని సంఘటనలు. 1944 వచ్చేసరికి యుద్ధం ఆగిపోలేదు, కానీ జర్మనీ ఓటమి దిశగా ప్రయాణిస్తోంది. ఆ సమయంలో 1944 మేలో 4 సంవత్సరాల విరామం తర్వాత జిడ్డు కృష్ణమూర్తిగారి ప్రసంగాల పరంపర ఓహై వ్యాలీలోని ఆయన నివాసంలో మొదలయ్యింది. 1944 మే 14 నుంచి జులై 16 దాకా 10 ఆదివారాలు వరుసగా ప్రసంగించారు. అమెరికాలో అప్పటికీ ఇంకా పెట్రోల్ మీద రేషన్ కొనసాగుతున్నప్పటికీ కృష్ణమూర్తిగారి ప్రసంగాలు వినడానికి ఆయన అభిమానులు తరలివచ్చారు. ఆ ప్రసంగాల్లో ఒకసారి ఒక ప్రేక్షకుడు అడిగాడు, జర్మనీ నిర్వహించిన కాన్సంట్రేషన్ క్యాంపుల గురించి మీరేమంటారు, నరమేధం సాగించిన అలాంటి వాళ్లను ఏం చెయ్యాలి అని. దానికి కృష్ణమూర్తిగారిచ్చిన సమాధానం, వాళ్లని ఎవరు శిక్షిస్తారు, ఒక్కోసారి న్యాయాధికారి కూడా నేరస్థుడిలాగే శిక్షార్హుడు, మనందరం కలిసి నాగరికతను అభివృద్ధి చేసుకున్నాం, మీరు ప్రస్తావిస్తున్న దుర్భర పరిస్థితులకు మనందరమూ కారణమే, మరో దేశం చేస్తున్న అక్రమాల గురించి గొంతెత్తి అరిచినంత మాత్రాన మన దేశంలోని అక్రమాలు కనిపించకుండా పోతాయా అని. ఇంకా కృష్ణమూర్తిగారి తరువాతి జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించిన ఒక వ్యక్తి ఇప్పుడు మన కథనంలో ప్రవేశిస్తారు. ఈ ప్రసంగాలు వినడానికి వచ్చే చాలామందిలాగానే 30 సంవత్సరాల యువతి కూడా హాజరయ్యింది 1944 మే ప్రాంతాల్లో. అప్పటికీ ఆమె పరిచయం మిగతా అందర్లాగానే అనిపించింది, పెద్ద ప్రాధాన్యత గల పరిచయం కూడా అనిపించలేదు. కానీ ఆ అమ్మాయే కృష్ణమూర్తిగారి జీవితంలో చివరి 2 దశాబ్దాలు విడతీయరాని భాగమవుతుందని కృష్ణమూర్తిగారు అస్సలు ఊహించే అవకాశం లేదు. ఆ అమ్మాయి పేరు అప్పటికీ మేరీ టేలర్. న్యూయార్క్లోని అత్యంత సంపన్న కుటుంబంలో పుట్టిన ఏకైక సంతానం. తల్లిదండ్రులకు ఇష్టం లేకుండా మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి హాలీవుడ్ నటిగా కూడా మారింది. మనం మాట్లాడుకుంటున్న 1944కి వ్యక్తిగతంగా తీవ్రమైన అశాంతితో కొట్టుమిట్టాడుతోంది మేరీ టేలర్. ఒక డాక్టర్ గారి ద్వారా కృష్ణమూర్తిగారి గురించి విని ఆయన ప్రసంగాలు ఎలా ఉంటాయో చూద్దామని ఓహైకి వచ్చింది. మానసిక విశ్లేషణ అనే అంశం మీద ఆసక్తి ఉన్న మేరీ టేలర్కి కృష్ణమూర్తిగారి ప్రసంగం బాగా నచ్చింది. ఇలా బహిరంగ ప్రసంగాలే కాకుండా ప్రత్యేకంగా ఇంటర్వ్యూలిస్తారు అని తెలుసుకుని హాలీవుడ్లో వ్యక్తిగతంగా కలుసుకుని మాట్లాడింది మేరీ కృష్ణమూర్తిగారితో. ఆ సంభాషణల్లో అనిర్వచనీయమైన ప్రశాంతి లభించింది మేరీ టేలర్కి. అయితే ఈ 2 సమావేశాల తర్వాత మరొక 20 సంవత్సరాల దాకా మేరీ మళ్లీ జేకే గారిని కలుసుకోలేదు, వివిధ కారణాలు ఆమె వ్యక్తిగత జీవితం వల్ల. 1964లో మళ్లీ జేకే గారిని కలుసుకున్నాక ఆయన జీవితాంతం, తర్వాత ఆమె జీవితాంతం కృష్ణమూర్తిగారి సేవకురాలుగానే జీవించింది. తర్వాత రోజుల్లో ఆమె మేరీ జింబాలిస్ట్ అయ్యారు. ఆమె భర్త బెన్హర్ లాంటి ప్రతిష్టాత్మక చిత్రాల నిర్మాత కూడా. టైమ్ లైన్లో మేరీ టేలర్ గురించిన ప్రస్తావన మరొక 20 సంవత్సరాల దాకా రాదు కాబట్టి ఆమె ఆసక్తికరమైన జీవన రేఖల గురించి రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం. ప్రస్తుతానికి మేరీ టేలర్ లేదా మేరీ జింబాలిస్ట్ అన్న పేరు గుర్తుపెట్టుకుందాం. ఇంతకు ముందు మన కథనంలో మరొక మేరీ ప్రసక్తి వచ్చింది చాలాసార్లు, మేరీ లూటెన్స్. ఆ మేరీ వేరు, ఇప్పుడు కథనంలో ప్రవేశించిన ఈ మేరీ వేరు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. ఇట్లా 1944లో మళ్లీ ప్రారంభమైన కృష్ణమూర్తిగారి ఓహైలోని ప్రసంగాలు 1945లో కూడా కొనసాగాయి. 1945లో రెండో ప్రపంచ యుద్ధం ముగిసింది కదా. 1946లో కృష్ణమూర్తి గారి జీవితంలో రెండు చెప్పుకోదగ్గ సంఘటనలు జరిగాయి. 1946 జూన్లో అప్పటి వరకు కొనసాగుతున్న స్టార్ పబ్లిషింగ్ ట్రస్ట్ SPTని కృష్ణమూర్తి రైటింగ్స్ ఇంక్ KW Inc. అనే ప్రపంచవ్యాప్త నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్గా మార్చారు. దానిలో అప్పటికి కృష్ణమూర్తి, రాజగోపాల్ ఇద్దరే సభ్యులు. ఇద్దరికీ వేరే ఎవరినైనా చేర్చుకునే హక్కులు ఉంటాయి. అప్పటినుంచి కృష్ణమూర్తి గారి పుస్తకాలన్నీ ఈ KW Inc. సంస్థ ద్వారానే ప్రచురితమయ్యాయి. ఈ సంస్థ నిర్వహణ గురించే 10 ఏళ్ల తర్వాత కృష్ణమూర్తి, రాజగోపాల్ వాళ్ళిద్దరి మధ్య వివాదాలు తలెత్తాయి, బద్ధశత్రుత్వానికి దారితీశాయి. అవన్నీ టైంలైన్లో వస్తాయి. 1946లో జరిగిన ఇంకొక ముఖ్యమైన సంఘటన, సెప్టెంబర్లో ఓహైలో కృష్ణమూర్తిగారి నివాసానికి సమీపంలో హ్యాపీ వ్యాలీ స్కూల్ ప్రారంభమయ్యింది. గత ఎపిసోడ్స్ని ఒకసారి గుర్తు చేసుకుంటే 1926-27 ప్రాంతాల్లో అనీబిసెంట్ అక్కడ నివసించిన రోజుల్లో ఆ నివాసానికి పక్కనే 500 ఎకరాలు కొన్నారు అని తెలుసుకున్నాం. అక్కడ ఒక ఆదర్శ విద్యాలయం స్థాపించాలి అని ఆమె ఆశయం. ఆ ఆశయం 20 ఏళ్ల తర్వాత ఇప్పుడు 1946లో సాకారమయ్యింది. ఆ స్కూలు కోసం ఏర్పడిన ట్రస్టులో ప్రధాన సభ్యులు కృష్ణమూర్తిగారు, రాజగోపాల్, ఆయన భార్య రోజలిండ్, ఆ రోజుల్లోనే వాళ్లకు పరిచయమైన రచయిత ఆల్డస్ హక్సలీ మరొక ముగ్గురు ఉన్నారు. ఈ ట్రస్ట్ తరఫు నుంచి రోజలిండ్ని ఆ స్కూలుకి డైరెక్టర్గా నియమించారు. ఆ పదవిలో ఆమె 20 సంవత్సరాలు కొనసాగారు. అయితే మరొక 30 సంవత్సరాల తర్వాత 1975లో కృష్ణమూర్తిగారు పూర్తిగా తన ఆశయాలకు అనుగుణంగా ఈ స్కూలుకి దగ్గరలోనే ఓక్ గ్రోవ్ స్కూల్ అనే వేరే స్కూలుని స్థాపించారు. ఆ విశేషాలు టైంలైన్లో వస్తాయి. ఇంకా ఈ స్కూలు ప్రారంభోత్సవం జరిగిన 2 వారాలకు కృష్ణమూర్తిగారు మళ్లీ విదేశీ పర్యటనకు ఏర్పాట్లు చెయ్యమని రాజగోపాల్తో చెప్పారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండియాలకు వెళ్లాలని ఆయన ఆలోచన. 1939 తర్వాత కాలిఫోర్నియా దాటి బయటకు వెళ్లలేదు కదా. రాజగోపాల్ ఏర్పాట్లన్నీ చేశాడు, కానీ బయలుదేరడానికి సరిగ్గా 1 వారం రోజులు ముందు కిడ్నీ ఇన్ఫెక్షన్తో తీవ్రమైన జ్వరం వచ్చి మంచానికి పరిమితమైపోయారు కృష్ణమూర్తిగారు. దాదాపు 2 నెలల పాటు అలాగే బాధపడ్డారు. ఇంకా ప్రయాణపు ఏర్పాట్లన్నీ రద్దయ్యాయి. 1వ నెల అయితే తీవ్రమైన నొప్పులతో విలవిలలాడిపోయారు. డాక్టర్లున్నారు కానీ వాళ్ల వైద్యం తీసుకోవడానికి ఆయన అంగీకరించలేదు. అంతకుముందు చాలా సంవత్సరాల క్రిందట ప్రాసెస్కి లోనైనప్పటినుంచి ఆయన శరీరం ఇలాంటి బాధల్ని ఓర్చుకోవడానికి అలవాటు పడిపోయింది. 2 నెలల తర్వాత కాస్త కోలుకున్నప్పటికీ పూర్తిగా కోలుకోవడానికి 6 నెలలు సమయం పట్టింది. అన్ని రోజులు రోజులిండే ఆయనకు సేవలు చేసింది. సరిగ్గా 25 ఏళ్ల క్రిందట ఆయన తమ్ముడు నిత్యాకి నర్సుగా ఆ ఆవరణలో ప్రవేశించిన రోజులిండ్ కృష్ణమూర్తి సోదరుల జీవితాల్లో ఒక భాగమైపోయింది. ఆ సమయానికి భర్త రాజగోపాల్ కూతురు రాధ విషయాలు చూసుకోవడం, అప్పుడే ప్రారంభమైన స్కూలు వ్యవహారాలు చూడాల్సి రావడం, మధ్యలో ఆమె కాలుకి ఫ్రాక్చర్ అయితే బ్యాండేజ్ వేసుకోవడం, ఇన్ని వ్యక్తిగత ఇబ్బందుల్లో కూడా కృష్ణమూర్తిగారు కోలుకునేదాకా ఆయన కావలసినవన్నీ రోజులిండే అమర్చిపెడుతూ ఉండేది. ఇంత ఆత్మీయంగా అల్లుకున్న వాళ్ల అనుబంధం మరొక 10 సంవత్సరాల్లో బీటలు వారడం, ఆ పైన 10 సంవత్సరాల్లో మరింత చేదు అనుభవంగా మారడం, అదంతా ఇంకో కథ, టైంలైన్లో వస్తుంది. ఆయన కోలుకుంటున్న రోజుల్లోనే 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పట్లో భారతదేశం ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకుని తన బ్రిటిష్ పాస్పోర్టు బదులుగా ఇండియా పాస్పోర్టు తీసుకున్నారు. ఆ తర్వాత 1 సంవత్సరాలకి అమెరికాలో శాశ్వతంగా నివసించడానికి గ్రీన్ కార్డు కూడా లభించిందనుకోండి. ఇన్ని పరిణామాల తర్వాత చిట్ట చివరికి 1947 సెప్టెంబర్ 9న రాజగోపాల్తో కలిసి ఇంగ్లాండు మీదుగా భారతదేశం వెళ్లడానికి బయలుదేరారు కృష్ణమూర్తి గారు. 9 సంవత్సరాల తర్వాత ఆయన చేస్తున్న విదేశీ ప్రయాణం ఇవండి. 2వ ప్రపంచ యుద్ధ సమయంలో 1940 నుంచి 1947 దాకా జిట్టు కృష్ణమూర్తి గారి జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు. ఇక్కడి నుంచి తరువాతి సంవత్సరాల్లో రాజగోపాల్ దంపతులతో విభేదాలు మొదలైన విశేషాలు వచ్చేవారం జిట్టు కృష్ణమూర్తి గారి జీవన రేఖలు 17వ భాగం నుంచి మాట్లాడుకుందాం. ఈ 16వ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. మళ్లీ వారం ఇదే కార్యక్రమ పరంపర 17వ భాగంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి, మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want

0: Dine-in, take-out, party, caterings. Ye dena sare. The best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan. In multiple locations. For details, visit chaatbhavan.com.
1: హలో కాలిఫోర్నియా, ఈ ప్రపంచంలో ఐదవ అతిపెద్ద జ్యువెలరీ రీటైలర్ మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడు యుఎస్ఏ శాంటా క్లారాలో 8వ షోరూమ్ ఓపెన్ చేస్తున్నారు. జూన్ 20th మధ్యాహ్నం 12:30 కి జరగబోయే గ్రాండ్ ఇనాగరేషన్ లో పాల్గొనండి. జూన్ 20th మరియు 21st మీరు కొన్ని డైమండ్ మరియు ప్రెషియస్ జెమ్ జ్యువెలరీ పైన గోల్డ్ కాయిన్ ఫ్రీగా ఇస్తున్నారు. మీ పాత 22 క్యారెట్ గోల్డ్ జ్యువెలరీని మీరు ఎక్కడ కొన్నా సరే దాన్ని ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఎక్స్క్లూసివ్లీ అట్ Malabar Golden Diamonds, Santa Clara Town Center.
2: The San Francisco Unicorns take on the Texas Super Kings in a can't-miss showdown at the Oakland Coliseum. See cricket superstar Ravi Chandran Ashwin playing for the Unicorns and be one of the first 1,500 fans to receive a free Ravi Chandran Ashwin t-shirt. Get your tickets now at sfunicorns.com.
3: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
4: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండోయ్, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
5: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్ అమ్మ చేతి వంట. ఇప్పుడు మీ ఇంట్లో.
6: Are you ready to sell your home for top dollar? Don't rely on luck. You need the real estate and mortgage genie Nagarajanayya. His system is AI-powered home selling. It finds the buyers fast. And because he is a mortgage expert, he makes sure the buyer can actually close.
7: I use AI to find the buyer and my expertise to close the deal. No sale, no fee, guarantee.
6: Get your free instant AI home valuation right now at nagrajhomes.com. That's nagrajhomes.com. Or call Nagarajanayya at 408-805-4653. Terms apply. Equal housing lender. NMLS 1938293.

0: హాయ్ హలో నమస్తే వనకమ్ ఆదాబ్ వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో హలో తెలంగాణ ఆన్ విర్జల్లో నేను మీ హోస్ట్ ఆర్జే మధు
1: అండ్ నేను ప్రత్యూష.
0: హలో తెలంగాణ షో మనకి సపోర్ట్ చేస్తున్న వారు తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ అండ్ ఫేస్బుక్ లో మనకి హలో తెలంగాణ పేజ్ ఉంది, లైక్ చేయండి, కమెంట్స్ చేయండి, ఐడియాస్ ఉంటే పోస్ట్ చేయండి, అదే ఐడియాస్ మేము తీసుకొని నెక్స్ట్ వీక్ టాపిక్ చేస్తాము. అండ్ ఇవాళ కూడా ఒక మంచి టాపిక్ తీసుకొని వచ్చేసినాము. ఆ టాపిక్ ఏంటి అంటే, సో మీకు ఒకవేళ గుర్తుంటే కపుల్ ఆఫ్ వీక్స్ బ్యాక్ నేను ఇంకా ప్రత్యూష గారు కలేజా మూవీ గురించి వి వర్ టాకింగ్, లైక్ యునో యాజ్ ఒక ఇద్దరు ఫ్రెండ్స్ కూర్చొని ఒక మూవీ గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో, ఆ కాన్వర్సేషన్ అంత రిఫ్రెషింగ్ గా అనిపించింది. సో ఐ థాట్ వి థాట్ లైక్ వై నాట్ వి డూ అనదర్ షో సంథింగ్ లైక్ దిస్ వెర్ ఇన్ వి పిక్డ్ మూవీ, ఒక మూవీ తీసుకొని దాని గురించి మాట్లాడదాం అనుకుంటున్నాము. సో ఆ మూవీ ఏంటో ప్రత్యూష గారు మీరు చెప్పండి.
1: So this is one of the chappali ante one of the blockbusters from 90s and okappat malli ee last year malli re-release chesaru, same date release chesaru. It's none other than Chiranjeevi and Sridevi gari first combination lo ochina movie Jagadeka Veerudu and Atiloka Sundari as hero and heroine. And చెప్పాలి అంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ లో ముందు మూవీస్ లో ఉన్నారు కానీ హీరో హీరోయిన్ లాగా లేరంట. ఓన్లీ జస్ట్ ఐదర్ చిరంజీవి ఈజ్ ఇన్ ద విలన్ ఆర్ విలన్ కి సంబంధించిన కొంచెం షేడ్స్ ఉన్న రోల్లోనో, అండ్ హీరో శ్రీదేవి వాజ్ ఆల్రెడీ సూపర్ స్టార్ బై దెన్ అప్పటికి, అండ్ తను హీరోయిన్ లాగా చేసేది. అండ్ దిస్ వాజ్ ద ఫస్ట్ టైం దే కేమ్ టుగెదర్ అండ్ ఇట్ వాజ్ అ సూపర్ డూపర్ హిట్.
0: Yes, ఒప్పుకోవాలి. అండ్ యాక్చువల్లీ ఆ మూవీలో మూవీ అనౌన్స్ చేసినప్పుడు బికాస్ అన్ని అంటే కాంబినేషన్ చూడండి, ఒక దగ్గర మెగాస్టార్ చిరంజీవి గారు, ఇంకో దగ్గర శ్రీదేవి గారు, అసలు అతన్ని చూడాలా ఈవిడని చూడాలా, ఇదంతా సెట్ అయితే రాఘవేంద్రరావు గారు టేకింగ్, బ్యాక్గ్రౌండ్ మరి మ్యూజిక్ ఒక ఎత్తు, ఇళయరాజా గారు
1: మ్యూజిక్,
0: అండ్ ఆ చిన్న చిన్న పిల్లలు, లైక్ యునో లైక్ యు నేమ్ ఇట్, ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ ఆ మూవీలో దే హావ్ డన్. అంటే లైక్ ఈ క్యారెక్టర్ అంటే ఒక్కో క్యారెక్టర్ ని మర్చిపోయేటట్టు కూడా లేదు ఆ మూవీ అంతా కూడా. ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాడ్ ఇస్ ఓన్ ఇంపార్టెన్స్ అని చెప్పాలి. అన్నిటికన్నా ఏంటంటే ద ప్రొడక్షన్ హౌస్, ద వెరీ వెరీ వెరీ బిగ్ బ్యానర్ వైజయంతి మూవీస్, అసలు ఆ బ్యానర్ లో ఒక మూవీ వస్తుందంటేనే అది ఒక, ఇప్పుడు మనకి బాహుబలి ఇవన్నీ ఇప్పుడు కానీ లైక్ వైజయంతి మూవీస్ ఇస్ ప్రొడ్యూసింగ్ అ మూవీ అంటే ఇట్స్ లైక్ పక్కా హ్యూజ్ బిగ్ బడ్జెట్ మూవీ అని అర్థమైపోతుంది. అండ్ దిస్ ఇస్ లైక్ వే బియాండ్ దెన్ బిగ్ బడ్జెట్ అని అనుకోవాలి. సో యా, దిస్
1: ఇస్
0: క్లాసిక్ అండ్ ఐకానిక్ ఫిలిం. అండ్ ఎవ్రీ సాంగ్ ఆ మూవీలో, ఓ గాడ్, యాక్చువల్లీ సాంగ్స్ గురించి మనం మళ్ళీ మాట్లాడదాము, ఆ మూవీ సాంగ్స్ గురించి స్పెషల్గా మనం మాట్లాడాల్సిందే. బట్ అగైన్ యా, యాక్చువల్లీ వీ విల్ టాక్ మోర్ అబౌట్ దిస్ జగదేక వీరుడు అట్లా ఒక సుందరి మూవీ గురించి ఇంకెక్కువ మాట్లాడదాము.
1: Yes.
0: But before that, we'll start off with that. Aa movie lone oka song tho start cheddam Pratishagaru.
1: Yes. Yeah, let's play the song. Let's start.

0: అంటే మనకి ఇన్స్టాగ్రామ్ లేకపోతే సోషల్ మీడియాలో కొంచెం స్ప్రెడ్ అనేది ఈజీగా రీచ్ అవుతుంది. లైక్ యు నో, లేదు యూ హ్యావ్ టు గో అండ్ వాచ్ అనే ఇది. అప్పట్లో ఏంటి మహా అయితే రేడియో, ఆ రేడియో వాళ్ళు కూడా చూస్తేనే చెప్పగలుగుతారు లేకపోతే లేదు. బట్ దెన్ మేబీ ఇట్ కుడ్ బి ఫ్యాన్స్ ఆఫ్ మెగాస్టార్ చిరంజీవి ఆర్ శ్రీదేవి గారు ఆర్ కాంబినేషన్ ఫ్యాన్స్ అయినా ఎవరైనా కావచ్చు. ఒక్కనొక టైం సడన్ గా ఇంకంటే లైక్ పీపుల్ హావ్ బిన్ గోయింగ్ టు ది రన్నింగ్ టు థియేటర్స్, హావ్ బిన్ వాచింగ్ మూవీ. ఒక్క అంటే మళ్ళీ అసలు ఏమీ కనెక్షన్ లేని మూవీ అండ్ ఇట్ జస్ట్ బ్రేక్ ద రికార్డ్స్ అనమాట ఆ మూవీ. సో దిస్ వాజ్ వన్ ఇన్సిడెంట్ మా పేరెంట్స్ నాకు కూడా చెప్పారు. అండ్ ఈవెన్ ఐ హర్డ్ ఫ్రమ్ ద ప్రొడ్యూసర్స్ ఒక పాడ్కాస్ట్ లో నేను విన్నాను. అంటే అట్లా అవుతుందా అనిపించింది ప్రతీష గారు. యాక్చువల్లీ స్టార్టింగ్ లో ఇంకా ఏమి ఎవ్వరు ఏం చూడలేదు, ఫ్లాప్ అని టాక్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ మూవీని అంత అడాప్ట్ చేసుకొని చూస్తారా అని అనిపించింది.
1: కరెక్టే. అయితే నేను విన్నాను ఇదే ఈ ఇన్సిడెంట్ గురించి. ఇంకొక ఇన్సిడెంట్ విన్నది ఏంటి అంటే, ఈ మూవీకి ఇన్స్పిరేషన్ స్టోరీ ఇన్స్పిరేషన్ వచ్చేసి ఎన్టీఆర్ గారిది ఒక 1980s or 1970s లో ఒక మూవీ వచ్చిండేది, జగదేక వీరుడి కథ అని. సో అందులో కూడా సిమిలర్ గా దేవకన్యలు వస్తారు, వాళ్ళని ఏదో పోగొట్టుకున్నారు అండ్ ఎన్టీఆర్ వాళ్ళతో కలిసి ఒక స్టోరీ అలా నడుస్తూ ఉంటుంది అనమాట. సో సిమిలర్ గానే అదే ఇన్స్పిరేషన్ తోటి చిరంజీవి గారికి ఒక ఫిక్షనల్ ఫ్యాంటసీ మూవీ తీయాలి అని ఎన్నో రోజుల నుంచి ఇంట్రెస్ట్ ఉండేదంట. సో ఈ మూవీ ప్రమోషన్స్ కి వీళ్ళు వెళ్తున్నప్పుడు ఆన్ ద వేలో ఎన్టీఆర్ గారు వాజ్ డూయింగ్ హిస్ ర్యాలీ సంథింగ్ చేస్తున్నప్పుడు దే మెట్ ఈచ్ అదర్, కలిసి ఇట్లా మా మూవీ ప్రమోషన్స్ కి వెళ్తున్నాము, కాకపోతే ఇట్లా వర్షాలు కుంభవర్షాలు కురవడం వల్ల ఇక్కడ చెప్పలేకపోతున్నాం, అసలు ఎక్కడ ఆడట్లేదు, రీల్స్ వెళ్ళట్లేదు, పంపించాలన్నా చాలా కష్టంగా ఉంది అంటే ఎన్టీఆర్ గారు ఒకటే మాట అన్నారంట, అప్పుడు జగదేక వీరుడు కథ బాగా హిట్ అయింది, ఇప్పుడు జగదేక వీరుడితో పాటు అతిలోక సుందరి కూడా వచ్చింది కదా, మీకు ఎందుకు భయం, అది తప్పకుండా హిట్ అవుతుంది అని అన్నాడంట. సో ఆయన అన్నట్టే అదే ఆయన హిట్ అయింది. అయితే యాజ్ ద స్టోరీ, దీనికి స్టోరీ రాయాలి ఆర్ ఆ ఫ్యాంటసీ స్టోరీ రాయాలి అని అంటే ఫస్ట్ ఐడియా అసలు రాఘవేంద్రరావు గారికి ఆన్ ద వే తిరుపతికి వెళ్తున్నారు సమ్వేర్ చెన్నైకి వెళ్తున్నప్పుడు మన చక్రి శ్రీనివాస్ చక్రవర్తి గారు, హీ వాజ్ ట్రావెలింగ్ విత్ హిమ్ అండ్ హీ కేమ్ అప్ విత్ ది స్టోరీ, ఇలా ఒక ఫ్యాంటసీ మూవీ తీద్దాం అనుకుంటున్నాము, కాకపోతే దిస్ షుడ్ బి కాస్టెడ్ బిట్వీన్ చిరంజీవి గారు అండ్ శ్రీదేవి గారు అనని. దెన్ దే రోప్ దెన్ మోర్ రైటర్స్ టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్ అనమాట. లైక్ కొన్ని ఎలిమెంట్స్ ని మనం యాడ్ చేయడానికి, యాక్షన్ ఎలిమెంట్స్ కానీ కిడ్స్ పరంగా ఇష్టపడే మూవీ కావాలి అని అన్న ఒక ఆ ఎలిమెంట్ ని యాడ్ చేయడానికి. సో ఇట్లా యాడ్ చేస్తున్న కొద్ది దే స్టార్టెడ్ ఇంక్లూడింగ్ జంధ్యాల గారు, దే స్టార్టెడ్ ఇంక్లూడింగ్ మన ఎండమూరి గారు, క్రేజీ మోహన్, దేర్ ఆర్ సో మెనీ పెద్ద పెద్ద రైటర్స్ అందరూ వచ్చి ఆల్మోస్ట్ లైక్ ఐ థింక్ 6 బిగ్ రైటర్స్ కేమ్ అప్ అండ్ దే స్టార్టెడ్ రైటింగ్ దిస్. ఈవెన్ ఇది సో అన్ని కాంపోనెంట్స్ ని వాళ్ళు మ్యాచ్ చేసి అన్ని కాంపోనెంట్స్ అన్ని తరగతుల ఫ్యామిలీస్ వాళ్ళకి ఇష్టంగా ఉండాలి, అందరికీ నచ్చాలి అని అనే కాన్సెప్ట్ తో దే హ్యావ్ ఇంక్లూడెడ్ 6 రైటర్స్ అండ్ అనుకున్నట్టే ఇది ఎంత క్లాసిక్ హిట్, క్లాసిక్ కల్ట్ హిట్ అని చెప్పాలి యాక్చువల్ గా ఈ మూవీ.
0: Correct. Yeah, agree. Upkali. Yeah. And also, ఈ మూవీ మళ్ళీ రీరిలీజ్ చేశారు రీసెంట్ గా ప్రత్యూష గారు. రీల్ కూడా వెతకడానికి చాలా టైం పట్టిందంట, లైక్ అంత క్లియర్ ప్రింట్ లేకుండే. బట్ యునో స్వప్న దత్ అండ్ ఆల్ దే అగైన్ ఫైనలీ దే కుడ్ ఫైండ్ ద రీల్ అండ్ మళ్ళీ రీరిలీజ్ చేయగలిగారు జగదేకర్ వీడు అతడి ఒక సుందర మూవీని.
1: Definitely. Yeah. And they released it on the same date that was released 35 years ago. Like, vallu May 9th. Apparently, Ashwini Dutt garidi lucky date anta. I didn't know that.
0: Oh, so, okay.
1: మహానటి మొన్న రీసెంట్ గా నాగశ్విన్ ఒక ఫ్యూ ఇయర్స్ బ్యాక్ రిలీజ్ చేసిన మహానటి కూడా హీ రిలీజ్డ్ ఆన్ మే 9th అండ్ ఐ థింక్ ఇట్ వాస్ హిస్ లక్కీ డేట్.
0: ఓకే.

0: Nice, nice. All right. Yeah, we'll talk more about this iconic film and but again I will a beautiful song vindamu vini sochin tarvata we'll continue.
1: యాక్చువల్లీ ఈ సాంగ్కి వెళ్ళే ముందు డూ యూ మైండ్ మనం ఒక చిన్న ట్రివియా క్వశ్చన్ అడుగుదామా? లెట్స్ సీ ఇఫ్ వి గెట్ ఎనీ కాలర్స్.
0: Yes, yes. Let's ask that. Yeah.
1: సో ఈ చాలా ఈజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తాను. ఐ వాంట్ ద నేమ్స్ ఆఫ్ ద సిబ్లింగ్స్ ద కిడ్స్ ఎవరైతే ఈ మూవీలో యాక్ట్ చేశారో మీరు ఇఫ్ యూ గైస్ కెన్ రిమెంబర్ ఆల్ ద 3 కిడ్స్ ఆ ముగ్గురు సిబ్లింగ్స్ ముగ్గురు సిస్టర్స్ అండ్ బ్రదర్స్ మీరు వాళ్ళ పేర్లు మాకు కాల్ చేసి చెప్తే చూద్దాం ఎంత మందికి తెలుసో అనేది చూద్దాం. మా స్టూడియో నంబర్ వచ్చేసి 1-877-265-5992. సో మళ్ళీ ఒకసారి ఇఫ్ యూ కెన్ కాల్ అస్ ఇఫ్ యూఆర్ లిస్నింగ్ ట్యూనింగ్ ఇన్ టు అస్ అండ్ వాంట్ టు పార్టిసిపేట్ ఇన్ ద డిస్కషన్ ప్లీజ్ ట్రై టు గెస్ ద కిడ్స్ నేమ్స్ ఆఫ్ ఫ్రమ్ దిస్ మూవీ. Our studio number is 1-877-265-5992. So oka chinna oka manchi song, let's play a song and we'll be back with more discussion.

0: వెల్కమ్ బ్యాక్ టు హలో తెలంగాణ రేడియో. మీరు వింటున్నారు ఆన్ బెరిజల్లు. అండ్ ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నాము జగదేక వీరుడు అండ్ అతిలోక సుందరి స్పెషల్ టాక్ షో. అయితే ఇందాక మనం విన్న సాంగ్ మధు చెప్పాలి అంటే, ఈ సాంగ్ ఎంత హిట్ అయిందో ఆ సాంగ్ రాయడానికి అంత తక్కువ టైం పట్టింది. అసలు ట్యూన్ కట్టడానికి అంత తక్కువ టైం పట్టింది. కెన్ యూ బిలీవ్ ఇట్?
1: అవునా? ఓ గాడ్, నో నో, నాకు మీరు చెప్పేదాకా కూడా తెలియదు అసలు.
0: సో మార్నింగ్ ఐ థింక్ మార్నింగ్ హీ స్టార్టెడ్ రైటింగ్ అండ్ థింక్ బై ఆఫ్టర్నూన్ ఆర్ ఈవినింగ్ వరకు హీ హ్యాడ్ ద ట్యూన్ అండ్ గేవ్ ఇట్ అండ్ ఇట్ కేమ్ అప్ లైక్ చాలా ఫన్ గా రాయాలి అనుకున్నారు. అండ్ అసలు ఆ లిరిక్స్ చూ వింటున్నావా, అసలు ఎంత ఎంత బ్యూటిఫుల్ గా రాశారు వేటూరి గారు.
1: తీసుకోండి.
0: హలో, వెల్కమ్ టు హలో తెలంగాణ రేడియో. మీ పేరు?
2: నా పేరు ఉమా అండి.
0: ఉమా గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
2: ప్లెజెంటన్.
0: థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. వింటున్నారా షోని?
2: అవుయా, ఎందుకంటే నా ఫేవరెట్ మూవీ, నాకు ఎంత ఇష్టమో చెప్పలేను ఈ సినిమా అంటాను. అది ఎన్నిసార్లు చూసానో నేను. అండ్ సో మీరు మిగతా విషయాలన్నీ చెప్తుంటే ఇట్స్ సో మచ్ మోర్ ఎక్సైటింగ్. నాకు తెలియదు వర్షం పడిందని ఇవన్నీ విషయాలన్నీ చెప్తుంటే. ఆ సినిమాలో అందానికి శ్రీదేవి గారు, ఓకే, యాక్షన్ కి చిరంజీవి గారు, తర్వాత ఇంకా పాటలు అయితే అమేజింగ్.
0: అసలు
2: అవును అవును. ఓ, సాంగ్ ఏమిటి అడుగుతున్నారా?
0: లేదు లేదు, నేను అడిగిన క్వశ్చన్ ఈ సినిమాలో నటించిన ముగ్గురు పిల్లల పేర్లు మీకు గుర్తుంటే చెప్తారు.
2: యా, రాజు అబ్బాయి పేరు, తర్వాత అమ్మాయి పేరు అమ్ము చిట్టి అనుకుంటా. శాలిని షర్మిలి.
0: ఇంకా అబ్బాయి పేరు?
2: అబ్బాయి పేరు తెలీదు, వీళ్ళిద్దరే తెలుసు. అదే.
1: థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యూర్ థాట్స్ ఆన్ దిస్ మూవీ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, సో క్వశ్చన్ ఉండనియా లేకపోతే ఏంటి ప్రతీష గారు, ఇంకొక
0: ఉండనిద్దాము? పర్లేదు, ఆన్సర్ చెప్పేస్తే మళ్ళీ ఇంకో క్వశ్చన్ ఐ కెన్ ఆస్క్, దాట్స్ ఆల్సో ఫైన్, విచ్ ఎవర్ ఇస్ ఓకే.
1: ఓకే ఫైన్. సో యాక్చువల్లీ ప్రతీష గారు చెప్పండి, మీరు ఆన్సర్ చెప్పండి. మేబీ బ్రేక్ వెళ్ళిన తర్వాత, బ్రేక్ వెళ్ళేసి వచ్చిన తర్వాత వీ కెన్ ఆస్క్ వన్ మోర్ క్వశ్చన్
0: కదా. యా, షూర్. సో ఈ పిల్లల పేర్లు వచ్చేసి శాలిని, కరెక్టే, శాలిని అండ్ శాలిని సిస్టర్ శ్యామిలి, అండ్ దే ఆల్సో హ్యావ్ అ బ్రదర్ అపారెంట్లీ, హిస్ నేమ్ ఇస్ రిచర్డ్. హీ ఇస్ ఆల్సో వర్క్డ్ యాజ్ అ ఆర్టిస్ట్, కాదు హీరో లాగా కూడా వచ్చాడు కొన్ని క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకోవచ్చు, హీరో లాగా కూడా వచ్చాడు కొన్ని మూవీస్ కి.
1: ఓకే, సరే. ఇంకా మనము జగదేక వీరుడు అతిలోక సుందరి మూవీ గురించి మాట్లాడదాం, మూవీ హైలైట్స్ గురించి మాట్లాడదాం, కొన్ని సీన్స్ పర్టికులర్ గా మాట్లాడాలి కొన్ని సీన్స్.
0: షూర్.
1: అసలు శ్రీదేవి గారి కామెడీ టైమింగ్, మెగాస్టార్ గారి కామెడీ టైమింగ్, మానవ మానవ అని ఆ మాట, మానవ
0: ఆ రైమింగ్, అసలు ఆన్సర్ చేయడం, ఆ కౌంటర్
1: టైమింగ్, మెగాస్టార్ గారి కామెడీ టైమింగ్, మానవ మానవ అని ఆ మాట, మానవ
0: ఆ రైమింగ్, అసలు ఆన్సర్ చేయడం, ఆ కౌంటర్
1: కామెడీ టైమింగ్, మెగాస్టార్ గారి కామెడీ టైమింగ్, మానవ.
0: షూర్.
1: అసలు శ్రీదేవి గారి కామెడీ టైమింగ్, మెగాస్టార్ గారి కామెడీ టైమింగ్, మానవ.

0: Damo. Yeah, let's take a short break.
1: Yes.
2: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Satya Dasri. Let me help you to build wealth for your loved ones like I did for many of my clients. Call me to help you.
3: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
4: మీరు ఒక నాలెడ్జబుల్ రెస్పాన్సివ్ అండ్ క్లైంట్ ఫోకస్ లోన్ ప్రొఫెషనల్ కోసం చూస్తున్నారా?
5: గుడ్ న్యూస్. మీట్ సౌజన్య అనుబోత్, సీనియర్ అండ్ టాప్ లోన్ ఆఫీసర్ విత్ అవుట్ స్టాండింగ్ రికార్డ్ అండ్ రికగ్నిషన్.
4: కన్వెన్షనల్, రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్ ఎటువంటి లోన్స్ అయినా షీ గెట్స్ యూ ద బెస్ట్ ఫైనాన్సింగ్ డీల్ ఎవ్రీ టైమ్.
5: హియర్స్ అ స్పెషల్ ఆఫర్, రిసీవ్ $2,000 ఇఫ్ షీ కెనాట్ బీట్ అనదర్ లెండర్స్ ఆఫర్. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై.
4: కాంటాక్ట్ సౌజన్య టుడే అట్ 916-572-9691. That is 916-572-9691. DRE number 0221094. NMLS number 2610741.
6: Hi, locker lo unna mi pata bangaru gajulni em cheyalo teliyadam leda? ఒకే పెండెంట్ సెట్ అన్ని శుభాకార్యాలకు వేసుకుని బోర్ కొట్టిందా? దాన్ని స్మార్ట్ గా ఎక్స్చేంజ్ చేసుకోవడానికి శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఓపెన్ చేసిన మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కి రండి. మీ పాత 22-క్యారెట్ గోల్డ్ జ్యువెలరీ లేటెస్ట్ డిజైన్ జ్యువెలరీ గా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు ఎలాంటి తరుగు లేకుండా. ఇక్కడ అన్నిటికీ మలబార్ ప్రామిస్ హామీ ఉంది. సో వెంటనే శాంటా క్లారా టౌన్ సెంటర్ లో ఉన్న మన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ని విజిట్ చేయండి.
7: Cricket is back at the Oakland Coliseum. This summer, experience the world's best cricket players alongside the best players in America, live in the Bay Area. The San Francisco Unicorns bring the hottest ticket of the summer to Oakland on June 24th, 26th, and 28th. Fast-paced action, international stars, affordable tickets for the whole family. Don't miss your chance to be part of cricket history at the Oakland Coliseum. Get your tickets now at sfunicorns.com.
8: Use promo code MLCVIRIJALLU at checkout to receive 10% off.
0: All right, so welcome back to Hello Telangana show on Virichello, and ivala manam oka iconic film Jagadeka Vidu athlo oka sundari movie gurinchi maatladutunnamo. So indaka break lekana mundu Pratyusha garu inka memo nenu maatladindi entante like konni scenes ala undipoyayi asalu kaadu Pratyusha garu asalu Raghavendra gariki aa thought ela vachindi first oka devakanya pai nunchi vachi ఇక్కడ ఉండిపోతుంది, ఇక్కడ ఉండిపోయి ఒక మానవుడిని ప్రేమిస్తుంది అసలు. అంటే లైక్ ఐ నో సినిమా ఇస్ నాట్ రియల్ రియలిస్టిక్ థింగ్, ఇట్ ఇస్ ఆల్ ఫిక్షనల్ అని తెలుసు, కానీ ఆ ఫిక్షనల్ థాట్, ఆ క్యారెక్టర్ రాయడము, ఆ స్టోరీ లైన్, ఆ ప్లాట్ అట్లా రావాలని ఈజ్ అమేజింగ్. అసలు ఒక నెక్స్ట్ లెవెల్. అసలు కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఇట్లాంటి ప్లాట్ ఒక రియలిస్టిక్ గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారు అని చెప్పేసి.
1: యాక్చువల్ గా ఈ కాంబినేషన్ చెయ్యాలి అని శ్రీదేవి గారికి కూడా ఉన్నిందంట. సో ఎట్లా అంటే షీ హర్సెల్ఫ్ షీ వాంటెడ్ టు మేక్ అ మూవీ విత్ చిరంజీవి గారు, అండ్ ఆ ప్రాసెస్ లో
0: ఇది ఫస్ట్ ఫిల్మ్ వాళ్ళిద్దరిది
1: యాజ్ లీడ్స్. అప్పటికే శ్రీదేవి గారు వెల్ ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్ గా ఉన్నారు, నార్త్ లో షీ వాస్ గెటింగ్ సెటిల్ డౌన్. అట్లాంటి టైంలో ఐ థింక్ చిరంజీవి గారికి వేరే హిట్స్ ఉన్నాయి, నాట్ లైక్ హీ డజన్ హ్యావ్, హీ వాస్ ఆల్రెడీ మెగాస్టార్ ఇన్ ఇక్కడ, కానీ వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఇది ఫస్ట్. కానీ ద వే చక్రవర్తి గారు, శ్రీనివాస్ చక్రవర్తి గారు ఇన్స్పైర్ అయ్యి ఈ స్టోరీ చెప్పారని చెప్పాను కదా, ఫస్ట్ ఎన్టీఆర్ గారి జగదేక వీరుడి కథ అనే మూవీ నుంచి. సో చిరంజీవి గారికి ఇష్టం ఉండేదంట ఫ్యాంటసీ మూవీ తీయాలి, ఇట్లా పౌరాణికం ఎక్కువ ఉన్నట్లు, లైక్ మన ఏఎన్ఆర్ గారు ఎక్కువ ఉన్నట్లు, లైక్ మన ఏఎన్ఆర్ గారు ఎన్టీఆర్ గారు ఎట్లా అయితే చేసిందో అట్లా ఒక మూవీ చేయాలి అని చాలా ఇష్టంగా ఉండేదంట. సో హీ ఆబ్వియస్లీ హీ జంప్డ్ ఇన్ రైట్ అవే ఆఫ్టర్ లిస్నింగ్ టు దిస్ స్టోరీ. అండ్ ఆ దాంట్లో ఆయన ఎక్కువగా ఇష్టపడే ఆంజనేయ స్వామి సాంగ్ ఇంక్లూడ్ చేయడం, ఇట్ ఈస్ వెరీ వెరీ లక్కీ అనే చెప్పాలి.
0: అవును, జయ చిరంజీవ సాంగ్
1: కదా. అండ్ ఇందులో పిల్లల గురించి చెప్పుకోవాలి అని అంటే మధు, షాలినీస్ బ్రేక్ షామిలి కి ఇద్దరికి వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కెరియర్ బ్రేక్ అని చెప్పాలి. వాళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్ లాగా సెటిల్ అవ్వడం ఆ తర్వాత

0: వచ్చిన ఎన్నో మూవీస్ యూ సీన్, యూ మస్ట్ హావ్ సీన్ అంజలి.
1: అంజలి ఇస్ అనదర్ అమేజింగ్ మూవీ. Yes,
0: కరెక్ట్. సో అట్లా దే వర్ వాళ్ళకి అసలు ఇది ఒక స్టెప్పింగ్ స్టోన్ ఏ కాకుండా కెరీర్ అసలు ఓవర్ నైట్ దే బికేమ్ సచ్ సూపర్ హిట్
1: ఆర్టిస్ట్స్. Yes, yes. అండ్ కామెడీ కూడా లైక్ బ్రహ్మానందం గారు ఉన్నారు, అల్లు రామలింగ గారు ఉన్నారు, అండ్ అదర్ ఫ్యూ యాక్టర్స్. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా ఎంత ఎంత మంచి పేరు వచ్చింది అసలు.
0: స్పెషల్ మెన్షన్ చేయాలి అంబరీష్ పురి గారు.
1: తెలుగులో వినడానికి ఎంత బాగుందో అసలు వాళ్ళ మాట్లాడుతూ చాలా మంచిగా అనిపించింది ఆ వాయిస్ అండ్ సాంగ్స్ గానీ. అండ్ అంటే
0: స్పెషల్ గా చెప్పాలి అంటే శ్రీదేవి గారు వాజ్ లుకింగ్ సో బ్యూటిఫుల్, జస్ట్ లైక్ అతిలోక సుందరి. అంటే
1: అతిలోక సుందరి,
0: అతిలోక సుందరి,
1: దట్స్
0: నాకు నా లైఫ్ లో అసలు శ్రీదేవి గారిని బ్యూటిఫుల్ గా చూపించింది ఇదొకటి. అండ్ గోవిందా గోవిందా అనే ఫ్లాప్ అయింది కానీ
1: అసలు ఎంత
0: ఎంత బ్యూటిఫుల్
1: సాంగ్ గోవిందా గోవిందా,
0: అబ్బా నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ లో. అండ్ క్షణ క్షణం అసలు అబ్బా
1: చచ్చిపోతాం. ప్రతీష గారు ఇప్పుడు ఎవ్రీబడి నో దాట్ RJV is a huge, huge, huge devotee of Sridevi garu. అంతా డివోటీ అయినప్పుడు ఇంకా ఆయన కన్నా ఎవరు ఆమె అంత అద్భుతంగా చూపించగలుగుతారు ఇంకా. సో
0: నాకు నచ్చేది ఏంటి అంటే లైక్ యాక్టర్స్ లో కానీ యాక్ట్రెస్ లో కానీ వాళ్ళంటకంటూ ఒక ఒక స్టైల్, ఒక న్యాచురల్ న్యాచురల్ ఏమంటారు ఒక ఒక టేస్ట్ వస్తుంది ఆ మూవీలో. వాళ్ళ క్యారెక్టర్ కి ఆ టేస్ట్ తీసుకొస్తారు, ఆ ఫ్లేవర్ తీసుకొస్తారు చూడు. అసలు ఎంత అందంగా చేస్తారు లైక్ జస్ట్ లైక్ ఇందులో దేవకన్య తను లాగా చేయాలి అని అన్నప్పుడు
1: వేరియేషన్ చూడండి ప్రతీష గారు. దేవకన్యగా ఉన్నప్పుడు షీఈస్ దేవకన్య, అంతే దేవకన్య అంటే షీఈస్ దేవకన్య. వన్స్ షీ కేమ్ బ్యాక్ టు యునో రియాలిటీకి వచ్చేసిన తర్వాత మానవులతో ఉన్న తర్వాత అంటే తను నిజంగా ఏమి తెలియన ఒక దేవకన్య ఇక్కడ జనాల మధ్యలో పడేస్తే ఎంత ఎంత తింగర్ తింగర్గా ఉంటుందో అంతే తింగరగా ఉంది ఆమె. సో అందుకే తింగర్ బుచ్చి అని పిలుస్తాడు
0: అందులో.
1: సో యాప్ ఫర్ హర్ ఫర్ ద క్యారెక్టర్. ఐ మీన్ తనంత ఆవిడ అలా అంత తింగర్ తింగర్ గా చేయగలిగింది కాబట్టి ఆ వర్డ్ అంత యాప్ట్ గా సెట్ అయింది అసలు. తింగర్ బుచ్చిలానే చేసింది నిజంగా. అండ్ షీ వాజ్ మళ్ళీ మళ్ళీ పైలోకంకి వెళ్ళినప్పుడు షీ వాజ్ దేవకన్య. నో వన్ కెన్ బీట్ హర్, నో వన్ కెన్ టచ్ హర్. బట్ వన్స్ షీ కేమ్ బ్యాక్ టు యునో ఈ రియాలిటీ వరల్డ్ కి వచ్చినప్పుడు అంతే, ఒక దేవకన్యని తీసుకొచ్చి రియాలిటీ వరల్డ్ లో పడేస్తే దానికి ఏం అర్థం అవుతుంది? ఏమి అర్థం కాదు. లైక్ వాట్ వీఆర్ ఈటింగ్, హౌ డు వి లివ్, వాట్ డు వి వేర్, ఏం చేస్తారు అడుగుతాడు కదా, ఎన్ని రోజులు గడ్డి తిని బతికేవా అని అడుగుతాడు కదా చిరంజీవి. సో ఆల్ దట్ లైక్ సో ఐ మీన్ యు కనెక్ట్ ద డాట్స్, దే ఆర్ సో రియలిస్టిక్. సో హీ టోల్డ్ లైక్ డైరెక్టర్ వాజ్ మేకింగ్ క్లియర్ పాయింట్ లైక్ ఒక దేవకన్య ఇడికి వస్తే ఆవిడకి అన్నం అంటే తెలియదు, గుత్తొంక అంటే తెలియదు ఆవిడకి. ఆవిడ దృష్టిలో అమృతం ఇస్ వేరు, మన దృష్టిలో అమృతం వేరు. సో ఆల్ దట్ పాయింట్ పాయింట్స్ పాయింట్స్ హీ మేడ్ సో క్లియర్. అంటే ఆ మైన్యూట్ డీటెయిలింగ్ చూడండి ఎంత బాగా చేశాడు అసలు రాఘవేంద్ర గారు అసలు. సో యా
0: ఐ రిమెంబర్ చిరంజీవి గారు టెలింగ్ ఇన్ వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ దట్ శ్రీదేవి గారితో డాన్స్ చేయాలి అంటేనే ఒక లెవెల్, ఆ లెవెల్ కి చిరంజీవి గారు మ్యాచ్ చేయగలుగుతారు. కానీ ఆవిడ చిన్న చిన్న మైక్రో మైక్రో ఎమోషన్స్ తీసుకొస్తారు ఫస్ట్ స్టెప్స్ లో కానీ, ఎమోషన్ స్టాన్స్ లో కానీ, అవి తీసుకుని రావాలి అంటే చిరంజీవి గారు కష్టపడ్డారు పాపం. అవి రెండింటిని మ్యాచ్ చేస్తూ ఆవిడ లెవెల్ కి ఆయన రీచ్ అయ్యి, మనం యూజువల్లీ చిరంజీవి గారి లెవెల్ కి హీరోయిన్స్ రీచ్ అవ్వాలి అనుకుంటాం.
1: ఈ సీన్ లో ఐ థింక్
0: అదే హీ వాజ్ ట్రైంగ్ టు మ్యాచ్ విత్ హర్ మైక్రో మైక్రో ఎమోషన్స్ ఆర్ కానీ నవ్వటం కానీ, అసలు మేనరిజమ్స్ చాలా చాలా చాలా ఎఫెక్టివ్ గా వస్తాయి. కానీ చాలా ద వే షీ మేనేజెస్ ఇట్ ఇస్ అమేజింగ్ అసలు.
1: Yes, agree. ఒప్పుకోవాలి. అదైతే యా విల్ టాక్ మోర్ అబౌట్ దిస్ మూవీ. బట్ దానికన్నా ముందు ఏదైనా క్వశ్చన్ అడుగుతారా, పాట ప్లే చేద్దామా?
0: ఒక క్వశ్చన్ అడుగుతాను, డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అడుగుతాను. సో దెర్ ఇస్ రిలేషన్షిప్ ఒక ఒక రిలేషన్షిప్ అనడం కన్నా ఒక కనెక్షన్ ఉంది బిట్వీన్ దిస్ మూవీ అండ్ ఇండియానా జోన్స్. యునో ఇఫ్ ఎనీబడి నోస్ దట్ కనెక్షన్, నేను యా నేను హింట్ ఇచ్చేస్తే ఆన్సర్ ఇచ్చేసినట్టేలే. సో ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ఈ మూవీ మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ఉంటే డెఫినెట్ గా దే షుడ్ నో ఆన్సర్ టు దిస్ క్వశ్చన్. సో ఎస్ ప్లీజ్ కాల్ అస్ బ్యాక్. మా స్టూడియో నెంబర్ 1877-265-5992. సో లెట్స్ ప్లే అనదర్ సాంగ్ ఫ్రమ్ ద సేమ్ మూవీ అండ్ వీ విల్ బీ బ్యాక్.

0: వెల్కమ్ బ్యాక్ టు హలో తెలంగాణ రేడియో. అసలు ఇంత మంచి పాటని ఆపాలని అనిపించలేదు మధు. నాకైతే ఎంత బాగుంటుందో ఈ పాట. అసలు ఇందులో యూ షుడ్ సీ శ్రీదేవి గారు, షీ వాజ్ వేరింగ్ అ వైట్ సారీ. ఓ మై గాడ్, షీ లుక్స్ సో బ్యూటిఫుల్.
1: ఆ లిరిక్స్ లో ప్రత్యూష గారు, లైక్ యునో మనం ఇప్పుడు మాట్లాడుకున్న అంతా కూడా ఇట్స్ ఇన్ ద లిరిక్స్ ఓన్లీ. మోజుల్లో నేను మగవంటి సో లైక్ అంటే ఆవిడ ఎంత అందంగా ఉన్నా కూడా నేను నీకన్నా ఇది కాదు, ఐఎమ్ లైక్ నీకు కరెక్ట్ జోడి నేనే అనేది లైక్ ఐ మీన్ లైక్ ద లిరిక్స్ ఆల్సో ఇట్ సో యాప్ట్ ఫర్ ద సాంగ్ ఫర్ ద హీరో
0: వేటూరి గారు.
1: మై గాడ్, లైక్
0: ఐ యామ్ సచ్ అ బిగ్ హ్యూజ్ ఫ్యాన్ ఫర్ ఇళయరాజా సార్స్ మ్యూజిక్. ఆయన ఆ మెలడీ ఐ హావెంట్ సీన్ ఇట్ ఇన్ రీసెంట్ టైమ్స్, వెరీ లెస్. అలాంటి సాంగ్స్ మళ్ళీ మళ్ళీ రావు. ఎంత మంచి పాటలు, ఎంత మంచి లిరిక్స్ చెప్తూ ఉంటే అసలు ఆ టైంలో రేడియోలో వస్తుంటే అలా రేడియో పక్కన కూర్చుని వినేదాన్ని నేను.
1: యాక్చువల్లీ మనం ఇందాక యమహోని యమయమ అందం సాంగ్ లో కూడా సెకండ్ స్టాన్జలా అనుకుంటా ఆవిడ బ్లాక్ సారీ కట్టుకుంటారు, సో నల్లని చీర కట్టి గజ్జలు కట్టి నల్ల చీర, ఇట్స్ యాక్చువల్లీ బ్లాక్ సారీ
0: బ్యూటిఫుల్.
1: యా ఎంత ఎంత బ్యూటిఫుల్ గా ఉంటారు అసలు. ఐ మీన్ అదే చెప్తున్నా కదా, ద ఆవిడ గురించి ఎంత మాట్లాడినా తక్కువనే ఆ సాంగ్స్ ఇట్ ఫెల్ ఇన్ ప్లేస్ సో గుడ్. ప్రతిష్ట గోల్ తగిలింది అంటారు చూడండి, అట్లనే ఉంది అసలు ఆ మూవీ మొత్తం క్యారెక్టరైజేషన్ గానీ, లైక్ నథింగ్ వాజ్ ఆఫ్ ద ట్రాక్, నథింగ్ వాజ్ ఆఫ్ ద ఆడ్ గా ఏం లేకుండే, ఎవ్రీథింగ్ ఫెల్ ఇన్ సో కరెక్ట్ ప్లేస్ లో పడ్డది అంటారు కదా. సో దట్స్ హౌ ద మూవీ ఇస్ ఆల్ అబౌట్. అండ్ ఐ జస్ట్ సో ఇంకా మాట్లాడదాం ఈ మూవీ గురించి, బట్ అగైన్ నౌ వి నీడ్ టు టేక్ అ షార్ట్ బ్రేక్. ఒక చిన్న బ్రేక్ తీసుకుని వచ్చిందా మనం కంటిన్యూ చేద్దాము. అంటిల్ దెన్ స్టే ట్యూన్.
2: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరెందుకు ఆలస్యం? కాంటాక్ట్ అస్ అట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
3: Mantra India is now available for full service catering. They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com. or call 650-960-1001. Mantra India.
4: Jai Srimannarayana. His Holiness Sri Chinnajiyar Swamiji is coming to the Bay Area. Join Swamiji for the Bhagavad Gita retreat from June 23rd to 27th in Saratoga, featuring daily sessions on life management through Bhagavad Gita. Then join the Lord Hanuman Puja on Sunday, June 28th in San Ramon. Entry is free with an opportunity to receive Hanuman Deity from Swamiji. Register today at jetusa.org. Jai Srimannarayana.
5: Looking for the perfect family day out? Join the San Francisco Unicorns for Family Day, presented by Toyota, on Saturday, June 21st from 1 to 5 p.m. at Adrian Wilcox High School. What better way to celebrate Father's Day with fun, family, and cricket? Meet international cricket superstar Ravi Chandran Ashwin, Matt Short, Finn Allen, and more. Kids can jump into a special cricket clinic hosted by SFU players and Aspire Cricket. Games, activities, music, and unforgettable memories for the whole family. Don't miss San Francisco Family Day, presented by Toyota, June 21st at Adrian Wilcox High School. For more information, head to sfunicorns.com.
6: Nagraj Amnaya, here is the problem my listeners face. They've outgrown their home or they want to start flipping, but their money is stuck in their old property. How does the mortgage genie solve that?
7: Simple. I solved the down payment problem. I unlock your equity upfront so you can secure the bigger home or investment deal today. You buy first and we sell later for maximum profit. And the best part, if I don't sell it, you don't pay me.
6: That is a game changer. Call Nagraj Annaiah at 408-805-4653. That's 408-805-4653. Or get your free transition strategy at nagrajhomes.com. Terms apply. Equal housing lender. NMLS 1938293.
1: Awesome. Welcome back to Hello Telangana Show on Viricello. And yes, yala manamu Jagadeka Veerudu Atiloka Sundari movie gurinchi maatladukuntunnamu. And Pratyusha garu,
0: yep.
1: I know the lot of scenes, chaala ishtamaina scenes unnai, chaala ishtamaina songs unnai, but okka song maatrame pick cheskovali anukunte ee movie lo nunchi, ee song pick cheskuntaru, like most favorite song?
0: చాలా కష్టం అసలు ఒక సాంగ్ అంటే. నాకైతే ఇందాక ప్లే చేసిన యమహోని సాంగ్ చాలా నచ్చింది. అసలు ఇందుకు ఇది కాకుండా నాకు ఆంజనేయ స్వామి సాంగ్ కూడా చాలా ఇష్టం.
1: జయ చిరంజీవ సాంగ్. ఎస్ ఎస్. యా యా.
0: నీకే సాంగ్ నచ్చింది? వాట్ ఈస్ యువర్ ఫేవరెట్?
1: నాకు కూడా యమహోని యమయమ అందం ఇష్టం. అండ్ యా యాక్చువల్లీ యా ఈ సాంగ్ చాలా ఇష్టం. యమహో నియమయమ ఎస్పెషలీ పల్లవిలో వచ్చే సెకండ్ స్టాండ్ అంటే ద మ్యూజిక్ కంప్లీట్ చేంజ్
0: అయిపోతుంది.
1: ఫుల్ భలే ఉంటుంది ఆ మొత్తం లిరిక్స్ అండ్ మ్యూజిక్. ఇట్స్ వెరీ నైస్. నాకు నచ్చింది యమహో నియమయమ. ఐ వుడ్ పిక్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్ ఈ మూవీస్ లో.
0: ఐ థింక్ మీ మూవీ రిలీజ్ 1990 లో అయ్యింది. అండ్ ఐ వాస్ బేసికలీ స్మాల్ మళ్ళీ గుర్తుచేయక. సో ఆ మూవీ చూస్తున్నప్పుడు యాజ్ అ కిడ్ ఐ కుడ్ రిలేట్ టు కిడ్స్ పెద్ద అది రొమాన్స్ అంతా మనకు అంత రిలేట్ అవ్వలేదు అప్పటికి. కానీ ఆ కిడ్స్ నా ఫేవరెట్ సీన్స్ అనమాట. లైక్ లాస్ట్ లో విరన్ తో ఫైట్ చేస్తున్నప్పుడు సడన్ గా ఆ రింగ్ ఇద్దరు చూస్తూ ఉంటారు, చిరంజీవి ఒక వైపు శ్రీదేవి ఒక వైపు. సో ఆ ఫైట్ మధ్యలో మన టేబుల్ ఉంటుంది కదా, అందులోంచి షీ గెట్స్ వన్ పీస్ సంథింగ్ అండ్ షీ వేర్స్ ఇట్ అండ్ షీ ట్రైస్ టు ఫ్లై.
1: ఆవిడ వెళ్ళిపోదాం అనుకుంటది కదా, రెండు కాక ఎంత త్వరగా రింగ్ దొరికితే అంత తొందరగా వెళ్ళిపోదాం అనేసి తాను ఒక డమ్మీ రింగ్ పెట్టుకుని టింగ్ టింగ్ అని అంటుంటా
0: ఎందుకెగరట్లేదు. సడన్ గా చిరంజీవి హీ వేర్స్ ఇట్ అండ్ ఎక్కడ లేని బలం వచ్చేసి
1: ఫ్లయింగ్ విలన్స్ అందరు ఎగురుతూ ఉంటారు.
0: ఆ సీన్ అంతా శాలిని అండ్ కిడ్స్ వాళ్ళు చూస్తుంటారు. ఐ థింక్ శాలిని వాస్ దేర్
1: ఆ మూవీ మొత్తం. రాజు అనుకుంటాం
0: చిన్నది
1: శామిలి రాజు క్యూట్ గా వెళ్తుంది.
0: అది చాలా ఫన్నీయెస్ట్ అండ్ నాకు బాగా ఎంజాయ్ చేసిన సీన్స్.
1: యా యా. ఐ నో దేర్స్ లాట్ ఆఫ్ థింగ్స్ టు టాక్ అబౌట్ దిస్ మూవీ, బట్ మనకి టైం లేక 1 hour లో మెయిన్ పాయింట్స్ ఆ మూవీ గురించి, లైక్ బిఫోర్ ఇట్ గాట్ రిలీజ్డ్ ఏం జరిగింది అండ్ ఎంత కష్టంగా మూవీని రిలీజ్ చేశారు, బట్ అవన్నీ వర్షము వరదలు అవన్నీ తుఫాన్లు పక్కన పడేసి మనలో ఎంత తుఫాన్ వచ్చిందో అంతకి డబుల్ కలెక్షన్ వచ్చింది
0: కలెక్షన్స్
1: ప్రొడ్యూసర్స్ కి. అండ్ ఎంత మంచి పేరు వచ్చింది, బికాస్ ఇప్పటికీ కూడా ఆ మూవీ గురించి మాట్లాడుకుంటున్నామంటే ఇట్స్ నాట్ అ సింపుల్ మూవీ అని చెప్పలేము. అండ్
0: బిగ్ బ్రేక్ వచ్చింది,
1: బిగ్ బ్రేక్ టు ద
0: రాఘవేంద్ర గౌడ్
1: కానీ ఎవ్రీబడి హూ యాక్టెడ్ ఇన్ దట్ మూవీ, లైక్ డైరెక్టర్ అమ్మేష్ పురి గారు కానీ, చిరంజీవి గారికి, శ్రీదేవి గారికి, ఎవ్రీబడి హూ యాక్టెడ్ వేటూరి గారికి, అందరికి, లైక్ ఇట్స్ అ వెరీ వెరీ ఐకానిక్ ఫిల్మ్ ఐ వుడ్ సే.
0: మంచి
1: మూవీ
0: యాక్చువల్లీ మధు, బిఫోర్ వి ఎండ్ దిస్ షో, నేను ఇందాక ఒక క్వశ్చన్ అడిగాను, ఏంటి అంటే ఈ మూవీకి అండ్ ఇండియానా జోన్స్ మూవీకి ఏంటి రిలేషన్ ఏంటి అని. సో బేసికలీ దెర్ ఇస్ అ కనెక్షన్ విత్ రెస్పెక్ట్ టు అమరీష్ పురి. సో దెర్ ఇస్ దిస్ మూవీ ఆఫ్ ఇండియానా జోన్స్ విచ్ ఇస్ కాల్డ్ ద టెంపుల్ ఆఫ్ డూమ్, ఇండియానా జోన్స్ అండ్ ద టెంపుల్ ఆఫ్ డూమ్. దాంట్లో విలన్ క్యారెక్టర్ ని ఎట్లా అయితే రెడీ చేశారో ద సేమ్ పర్సోనాని ఈయనకు కూడా అడాప్ట్ చేసుకున్నారనమాట ఫ్రమ్ దట్ సేమ్ మూవీ. అండ్ జస్ట్ లైక్ యునో మిస్టర్ ఇండియాలో ముగాంబో ఖుషువా టైప్ లో ఈయనకి ఇది ఒక పెద్ద బ్రేక్ అనమాట ఈ రోల్ ఫర్ తెలుగు మూవీస్ లో నుంచి.
1: So that's a connection. Okay.
0: Yes, that is
1: got
0: the
1: it,
0: connection.
1: Got it. Thank you. Thank you for sharing this, Pratyusha Garu. And yes, మాకు టైం అయిపోవచ్చింది, మాకు ఈ మూవీ గురించి ఇంకా మాట్లాడిన ఉంది. ఇప్పుడు నాకు ఇందాక ప్రత్యూష గారు ఆ ఉంగరం సీన్ చెప్పిన తర్వాత ఐ హావ్ టు టాక్ మోర్ సీన్స్ అని ఉంది, బట్ యు నో వి హావ్ వి రన్ అవుట్ ఆఫ్ టైం కాబట్టి విల్ టాక్. ఐ మీన్ ఇలానే మూవీస్ గురించి ఇంకా మాట్లాడతాం నవ్ అండ్ దెన్. నవ్ అండ్ దెన్ నేను ఇంకా ప్రతీష గారు విల్ బి డూయింగ్ అపార్ట్ ఫ్రమ్ అదర్ ఎంటర్టైన్మెంట్ టాపిక్స్ తో పాటు ఇది కూడా విల్ పిక్ వన్ మూవీ, విల్ టాక్ మోర్ అబౌట్ దట్ మూవీ. కొంచెం నాస్టాలజీగా అనిపిస్తుంది, రిఫ్రెషింగ్ గా అనిపిస్తుంటుంది. బట్ బిఫోర్ క్లోజింగ్ దిస్ షో, హ్యూజ్ థ్యాంక్ యూ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ జగదగ వీరుడు అతిలోక సుందరి, ఎందుకంటే ఇంత మంచి ఐకానిక్ ఫిల్మ్ మాకు ఇచ్చినందుకు ఇప్పటికీ మేము మాట్లాడుకుంటున్నాం కాబట్టి. ఎస్, సో వీఆర్ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. And yes, so my next week maroko interesting topic tho malli meeku vinipistamu. Until then, stay tuned to Hello Telangana on Virijalo. This is your RJ signing off, Madhu.
0: And this is Pratyusha. Good night.
1: Good night.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
0: కంసామిద.
1: బై.
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: అయితే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఎలా?

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

అల్లుడు ఈ డిక్చిక్ డిక్చిక్ పాటలొద్దు గాని మన మీటర్లో పాటేసుకో. ట్వంటీ ఫోర్ సెవెన్.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho One.

0: எப்படி கப்பன்றா.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒకటి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో. తెలుగు ఎఫ్ఎం రేడియో.
9: విరిజల్లు రేడియో.
8: మజా చేయాలా.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు?
1: చెప్పాలే, గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
1: ఓ కంసామిద.
2: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

Don't stop dancing. Pona galu loading.

stop dancing. Punagalu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing, ponakalu lo.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్ ఎలా?

0: అద్దంతో ఆటపై వేసుకుందంటాడి. చిన్నవి చక్కెల సిట్టమ్మ గారి చిన్న కోడలు 40 ఏట్ నీళ్ళు నోసుకుందంటాడి. రంగులు రాజారావు గారు 3 అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు 4 అబ్బాయితో జంపు జల్లాని అంటాడి.
1: ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టమ్మ దుబాయ్ సత్యమతి
0: వాళ్ళ మొగుళ్ళని వదిలేచారంట.
1: వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ వాళ్ళ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets meet the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఉయ్యాలైనా జంపా.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే గాని టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: బాకేంటి
1: మాటలు పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: బై
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Hey Pilla! అట్లా నవ్వేసి స్పార్పు మాకే బాబు.
7: మీరేంట్రా నన్ను చూస్తున్నారు?
6: ఎవడి డబ్బు అని కొట్టండా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఎంజాయ్మెంట్ యువలో మన బాసు ఎట్లా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు.
1: Don't stop dancing. Ponagalu loading. Don't stop dancing. Ponagalu loading.
0: Hey, chatak patak latak patak mastu kundi zonu. Hey, gitak gitak lepi kattu mogi poddi downu. Hey, salam kattu chillam kattu manaterra place. Hey, teenu maru yella kotti penchu zara dosu.
2: Hey, liri giri pakan pet, giti giti lepe lepe.
1: Hey, don't stop dancing. Ponagalu loading.

Hey, don't stop dancing. Punakalu loading.

0: చోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా, టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్,

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One. Ikali, Ahuru, Ivennela, Nuvu Nenu, Elane Undipote Pohontundi Kada?
9: Undipodam?
8: Yela, Time Aipothundi Kada?
9: ఆపేద్దాం.
8: అలా సినిమాల్లోనే అవుతుంది.
9: అయితే అక్కడికే వెళ్దాం.
8: ఏ హీరో అలా ఎలా?
9: ఓ హీరోయిన్.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: ఒట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
8: One. మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో. తెలుగు ఎఫ్ఎం రేడియో.
9: విరిజల్లు రేడియో.
8: మజా చేయాలా.

0: or visit nagrajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే గానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఫ్లైట్ టికెట్స్ మీద బెస్ట్ డీల్స్ కోసం చూస్తున్నారా? కాల్ ట్రావెలోపాడ్ అండ్ గెట్ ద లోవెస్ట్ ఫేర్ విత్ 100% సటిస్ఫాక్షన్. హరి, లిమిటెడ్ స్పెషల్ సేల్ ఆన్ సమ్మర్ ట్రావెల్ అవైలబుల్ ఓన్లీ ఆన్ ఫోన్.
5: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

రంగుల్ రాజారావు గారు మూడో అమ్మాయి, పక్కిటి పుల్లారావు గారు నాలుగో అబ్బాయితో జంపు జల్లాని అంట. ఇంకా మన మెరగంటి మంగతాయారు గాజులు సిట్టే మా దుబాయ్ సత్యమతి ఆళ్ళ మొగుల్ని వదిలేశారంట. వాళ్ళ కథలు మాత్రం నేను చెప్పలేను కానీ ఆ నోటితో వాళ్ళే చెప్పుకుంటారంట. మొదలెట్టవే మంగతాయారు.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction.
5: Hurry.
4: Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Raju, నువ్వు ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాళ్ళు అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.
10: చెప్పనులే గాని టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
9: తుడిపక్లే, చిన్నగా రాసుకో.

0: అలో బాగా చలిగా ఉంది, దుప్పటి కప్పండ్రా.
1: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
2: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
3: ట్రావెలోపాడ్
2: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
4: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
1: మీరు వింటున్నారు అమెరికాలోని మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో,
5: తెలుగు ఎఫ్ఎం రేడియో,
6: విరిజల్లు రేడియో.
1: చేయాలా?

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యూ మే వాంట్ టు ట్రై Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పుకో.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Inkendi.
8: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
7: ఓ కంసామిద.
8: కంసామిదానా? అంటే
7: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద.
8: కంసామిద.
7: బై.
8: కంసామిదా.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో, అలా ఎలా?
1: ఓ హీరోయిన్, ఇలా

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెల్.